ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 11వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. నిలయంలో సమయం 5:59 దాటి 40 సెకండ్లు అవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం.

రెయిన్బోతో జీవితం రంగలమయం నిలయంలో సమయం 6:12 దాటి 10 సెకండ్లు అవుతోంది. మరి సెప్టెంబర్ మాసం వచ్చింది కదా, అంటే సెప్టెంబర్ మాసం వచ్చింది అని అంటే క్యాలెండర్లో ఒక నెల మారిందని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఏదో తెలియని ప్రశాంతత మొదలవుతుంది. వర్షాల తడి ఇంకా నేలను వదలకుండా ఉంటుంది, అక్కడక్కడ మబ్బులు పలకరిస్తూ ఉంటాయి. మరోవైపు రాబోయే పండుగల సందడి మన ఇళ్లల్లోనూ మన మనస్సుల్లోనూ మెల్లగా మొదలవుతూ ఉంటుంది సెప్టెంబర్ మాసంతో. అందుకే సెప్టెంబర్ అంటే ప్రకృతి నుంచి పండుగల వైపు, పండుగల నుంచి భక్తి వైపు తీసుకెళ్లే ఒక అందమైన ప్రయాణంలా అనిపిస్తూ ఉంది. మరి ఇది ఇవాల్టి వందన కార్యక్రమం అన్నమాట. అంటే ఈ వందనం కార్యక్రమంలోకి మనం వచ్చేసాము. 6:00 నుంచి 7:00 వరకు క్షేత్ర దర్శినిలో ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక 7:00 నుంచి 10:00 వరకు బోలెడన్ని విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు.
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
3: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
1: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆచే స్వాతి శరత్. మన సంప్రదాయంలో భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళి దీపం వెలిగించడం మాత్రమే కాదు కదా, మనకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం, మనసులో ఉన్న భారాన్ని కాసేపు దేవుడి దగ్గర వదిలేయడం, అంతా మంచి జరగాలి అని మన వాళ్ల కోసం కోరుకోవడం కూడా ఒక భక్తి అన్నమాట. అందుకే ఒక కోరికతో కాదు, ముందుగా ఒక కృతజ్ఞతతో మొదలు పెడదాం. దేవుడా, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా ఇవ్వండి, అలా ఇవ్వండి అని అడిగే ముందు, ఇప్పటి వరకు నన్ను నడిపించినందుకు ధన్యవాదాలు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పుకుందాము. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి స్మరిద్దాము. అంటే

నాకు నేను దేనికైతే అర్హుణ్ణో అవన్నీ నాకు ఇచ్చేలా చూడు స్వామి, వాటిని నాకు సమకూర్చండి. ఇంతవరకు మీరు నాకు ఇచ్చిన అన్నింటికీ కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెబుతూ ప్రార్థనను చేయాలన్నమాట ఆ భగవంతుడికి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి నిలయంలో సమయం 6:26 దాటి 5 సెకండ్లు అవుతోంది. వేణువులో నుంచి జాలువారే మధురమైన స్వరం, పెదవులపై చిన్న చిరునవ్వు, తలపై నెమలి పించం, చేతిలో వేణువు, కళ్ళల్లో కరుణ, మనస్సులో ప్రేమ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ రూపాన్ని తలుచుకుంటే చాలు, మనసుకు తెలియకుండానే ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మల వారు. మరి మనకు శ్రీకృష్ణుడు అని తలుచుకుంటే చాలు, అల్లరి చేసే బాలుడిగా, యశోదమ్మకు ముద్దుల కృష్ణుడిగా, గోపికల మనస్సులను దోచిన మురళీధరుడిగా, కురుక్షేత్రంలో అర్జునుడికి జీవన సత్యాలను బోధించిన జగద్గురువుగా, ప్రతి రూపంలోనూ మనకు ఒక సందేశాన్ని అందించిన దైవం శ్రీకృష్ణ పరమాత్మల వారు. మరి కృష్ణుడి జీవితాన్ని చూస్తే గనక అది కేవలం

ఒక దేవుడి కథ కాదు. ప్రేమ ఎలా ఉండాలి, స్నేహం ఎలా ఉండాలి, ధర్మం కోసం ఎలా నిలబడాలి, కష్టాల్లో ఎలా ధైర్యంగా ఉండాలి అనే జీవిత పాఠాల సమాహారం ఆయన చరిత్ర. ఏమంటారు, అందుకే కృష్ణుడు ఒకే రూపంలో ఉండడు. ఎవరికి ఎలా అవసరమో వారికి అలా కనిపించే ఆ పరమదైవం శ్రీకృష్ణ పరమాత్మల వారు. బాలుడికి స్నేహితుడు, తల్లికి బిడ్డ, భక్తుడికి దేవుడు, స్నేహితుడికి నమ్మకమైన తోడు, అర్జునుడికి సారథి, మనందరికీ జీవితానికి మార్గదర్శి శ్రీకృష్ణ పరమాత్మల వారు. మరి ఆయన యొక్క పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

సుశీలమ్మ గారు ఆలపించిన గోవర్ధన గిరిధరా అంటూ ఒక మధురమైన గీతాన్నైతే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆచే స్వాతి శరత్. మనమున్నాం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మన భారతదేశంలో ప్రాచీనమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సొంత దేశంగా పేర్కొనే కేరళ రాష్ట్రం ప్రాచీన ఆలయ సంపదకు నిలయమట. మరి అలాంటి ఓ ఆలయాన్ని దర్శించినంత మాత్రాన్నే ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా కూడా నయమవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ ఆలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఇంతకీ ఆ ఆలయం ఏంటి అని అంటే ఈపాటికి మీరు గెస్ చేసే ఉంటారు. ఎస్, కేరళ రాష్ట్రంలోని గురువాయూర్లో ఉన్న చిన్ని కృష్ణుని విగ్రహం ద్వారక నుంచి వచ్చిందని మనకు పురాణాల ద్వారా తెలుస్తోందన్నమాట. మరి ఇక్కడ దేవుణ్ణి గురువాయూరప్ప అని ఎందుకు పిలుచుకుంటారు అంటే, మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణావతారం కూడా పరిసమాప్తి అవుతుందట. అయితే కృష్ణావతారం ముగిసిపోగానే మహాప్రళయం వచ్చి ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. ఆ సమయంలో సముద్ర జలాలతో తేలియాడుతూ వస్తున్న స్వామి విగ్రహాన్ని గురువు అంటే బృహస్పతుల వారు వాయువు కలిసి కేరళలోని త్రిశూర్ ప్రాంతానికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేశారట. మరి గురువు వాయువు కలిసి ప్రతిష్టాపించారు కాబట్టి ఈ క్షేత్రానికి గురువాయూర్ అనే స్థానిక భాష ప్రకారము పేరు పెట్టారన్నమాట. మరి అప్ప అంటే ఏంటి అంటే తండ్రి, అంటే గురువు కాబట్టి తండ్రి కాబట్టి ఇక్కడ కృష్ణునికి గురువాయూరప్ప అనే పేరు వచ్చిందని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తోందన్నమాట. మరి ఈ పుణ్యక్షేత్రం గురించి ఇంకొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. మరి మనం మాట్లాడుకుంటున్నాం కేరళలోని గురువాయూరప్పన్ ఆలయం గురించి. మరి గురువాయూర్ ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహం సాధారణ రాతి విగ్రహం కాదని పురాణాల ప్రకారం ఉంటుందన్నమాట. దీనిని పాతాళ అంజనం అనే ప్రత్యేక పదార్థంతో తయారైందని అక్కడి సాంప్రదాయం చెబుతోంది. మరి శ్రీకృష్ణుల వారు ఇక్కడ నాలుగు చేతులతో ఉన్న విష్ణు స్వరూపంలో దర్శనం ఇస్తాడని ఆ ఆలయం యొక్క సాంప్రదాయం మనకు చెబుతోంది. చేతుల్లో అంటే ఆయన యొక్క చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉంటాయి. అంటే భక్తుల భావనలో ఆయన బాలకృష్ణుడే అన్న భావన అక్కడ మనకు తెలుస్తోందన్నమాట. గురువాయూర్ ఆలయం కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఆలయ ప్రాంగణంలో కనిపించే మనకు అక్కడ ఏవేవి కనిపిస్తాయంటే ధ్వజస్తంభం, దీపస్తంభం, చుట్టుంబలం, నమస్కార మండపం, శ్రీకోవిల్, ఇలా ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. చెక్క, రాగి పలకలు, సాంప్రదాయ కేరళ శిల్పికళ అనేది మనకు ప్రత్యేకంగా ఉంటుంది కదా కేరళలోని. అక్కడ వాళ్ళ యొక్క నిర్మాణ శైలి అదంతా చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అక్కడ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కేరళ అంటే గురువాయూర్ ఆలయంలోని దీపస్తంభాలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయన్నమాట. సాయంత్రం సమయంలో వందలాది దీపాలు వెలిగినప్పుడు ఆ ఆలయం మొత్తం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుందట. ఆ వెలుగుల మధ్య వినిపించే మంత్రోచ్చారణలు, ఘంటానాథాలు భక్తులను భక్తి భావంలో ముంచెత్తుతూ ఉంటాయి. ఇంకా మాట్లాడుకుందాం ఈ ఆలయం గురించి. ఒక గీతాన్నైతే విందాం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్ మరి మనం మాట్లాడుకుంటున్నాము కేరళలోని గురువాయూరప్ప ఆలయం గురించి. గురువాయూర్ ఆలయానికి సంబంధించి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి అని అంటే అక్కడ ఆలయంలో స్వామివారికి సేవ చేసేందుకు కేరళ సంస్కృతిలో ఏనుగుల యొక్క ప్రధాన పాత్ర కూడా ఉంటుందట. మరి పున్నత్తూర్ కోట అనే ప్రదేశము గురువాయూర్ దేవస్థానానికి చెందిన ఏనుగులతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఆ ప్రదేశం అక్కడ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఏనుగులను చూడడానికి కూడా అక్కడికి కూడా వెళ్తూ ఉంటారట. మరి అక్కడ గురువాయూరులో జరిగే ఉత్సవాలలో చాలా చాలా ఉత్సవాలు ప్రసిద్ధి చెందినవి అన్నమాట. అంటే చెంబై సంగీత ఉత్సవం, అంటే శ్రీకృష్ణుల వారికి ఆ వేణువు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కాబట్టి అక్కడ కర్ణాటక సంగీత అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందట. సంగీత విద్వాంసుడు చెంబై వైద్యనాథ్ భాగవతర్ గురువాయూరప్పను ఒక గొప్ప భక్తుడిగా అక్కడ చూస్తూ ఉంటారట. అంతేకాకుండా ఆయన స్మారకంగా జరిగే ఈ సంగీత ఉత్సవంలో చాలామంది సంగీత కళాకారులు కూడా పాల్గొంటూ ఉంటారు. ఇక ఏకాదశి పర్వదినం గురించి అయితే చెప్పనక్కర్లేదు. అక్కడ ప్రతి ఒక్క ఏకాదశి చాలా ప్రత్యేకంగా చేస్తారు. వైకుంఠ ఏకాదశి ఇలాంటివన్నీ చాలా చాలా సాంప్రదాయబద్ధంగా ఆలయాన్ని దీపాలతో అలంకరించి ఉపవాసము, జపము, భజనలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. ఆ సమయంలో అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారట. అంతేకాకుండా ఈ గురువాయూర్ ఆలయంలో జరిగే వివాహాలు కూడా చాలా చాలా ప్రసిద్ధి. అంటే శ్రీకృష్ణుల వారి సాక్షిగా వివాహం చేసుకోవడం శుభప్రదమని చాలామంది భక్తులు నమ్మకం అన్నమాట. అంతేకాకుండా

ఒకే రోజులో చాలా వివాహాలు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయట. మరి ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతల గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో.

మనం మాట్లాడుకుంటున్నాము గురువాయూరప్ప ఆలయం గురించి. మరి ఈ గురువాయూరప్ప ఆలయాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారట. అంటే వైకుంఠం అంటే శ్రీ మహావిష్ణువు నివాసము. అయితే భూమిపైనే వైకుంఠాన్ని దర్శించిన అనుభూతిని ఇచ్చే క్షేత్రంగా భక్తులు గురువాయూరును భావిస్తారు. అందుకే దీనికి ఎంతో అందమైన పేరు వచ్చింది భూలోక వైకుంఠం అని. ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారట. మరి కృష్ణుడంటే వేణువు, కృష్ణుడంటే సంగీతం. అందుకే గురువాయూరులో చెప్పాను కదా, సంగీతానికి కూడా చాలా ప్రత్యేక

ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందని. కాబట్టి గురువాయూర్ అంటే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక మంచి అద్భుతమైన అనుభూతి అన్నమాట. అక్కడ వినిపించే గురువాయూరప్ప అనే నామస్మరణలో భక్తి ఉంటుందన్నమాట. వెలిగే దీపాలలో ప్రశాంతత అనేది ఉంటుంది. ఇక ఆలయ ప్రాంగణంలో వినిపించే ఘంటానాదంలో ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. బాలకృష్ణుడి చిరునవ్వులో ఒక తల్లి తన బిడ్డను చూసుకునే ప్రేమ కూడా దాగి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన భక్తుడు దర్శనం చేసుకుని తిరిగి రావడం మాత్రమే కాకుండా తనతో పాటు కొన్ని మధురమైన ఆధ్యాత్మిక అనుభూతులను కూడా తీసుకుని వస్తాడని అక్కడి వారి యొక్క నమ్మకం. మరి ఇది ఇవాళ మన క్షేత్ర దర్శిని. కాబట్టి దక్షిణ ద్వారకగా ప్రసిద్ధి చెందిన పవిత్ర గురువాయూర్ శ్రీకృష్ణ క్షేత్రం గురించి మనం ఈరోజు కొన్ని విషయాలైతే తెలుసుకున్నాము. వీలైనప్పుడు తప్పకుండా దర్శిద్దాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

చూడండి, చిరునవ్వులో ఒక తల్లి తన బిడ్డను చూసుకునే ప్రేమ కూడా దాగి ఉంటుంది. అక్కడికి వెళ్లిన భక్తుడు దర్శనం చేసుకుని తిరిగి రావడం మాత్రమే కాకుండా తనతో పాటు కొన్ని మధురమైన ఆధ్యాత్మిక అనుభూతులను కూడా తీసుకుని వస్తాడని అక్కడి వారి యొక్క నమ్మకం. మరి ఇది ఇవాల్టి మన క్షేత్ర దర్శిని. కాబట్టి దక్షిణ ద్వారకగా ప్రసిద్ధి చెందిన పవిత్ర గురువాయూర్ శ్రీకృష్ణ క్షేత్రం గురించి మనం ఈరోజు కొన్ని విషయాలైతే తెలుసుకున్నాము. వీలైనప్పుడు తప్పకుండా దర్శిద్దాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಎಸ್, ಹಾಯ್, ಹಲೋ, ನಮಸ್ತೆ, ಆದಾ, ವಣಕ್ಕಂ. ಮೀರ್ ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ, ರೈನ್ಬೋತ ಜೀವಿತಂ ರಂಗುಲಮಯಂ. వెల్కమ్ బ్యాక్. ఎస్, మనమైతే 7 o'clock సెగ్మెంట్ లోకి వచ్చేసాం. మరి 7 to 8 ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్ అని అనుకుంటూ ఉంటాం కదా. ఉదయం లెవ్వగానే కాస్త ఏదైనా వర్కౌట్ చేస్తే, మన బాడీని స్ట్రెచ్ అప్ వామప్ చేసుకుంటే మనకు ఎక్కడి లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అలా కాకుండా క్లైమేట్ పైన డిపెండ్ అయిపోయి, అంటే లైక్ మార్నింగ్ కాస్త రైన్ వచ్చేసింది కదా, అబ్బా వర్షం వచ్చిందిలే, ఇప్పుడు ఏం వెళ్తాం ఈరోజు, ఇది ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాము అని చాలా చాలా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అయితే కావాలి మనకు, ఎందుకంటే స్కిప్ చేయడానికి జెన్యున్ రీజన్ కూడా అవసరం కదా, తప్పించుకోవడానికి. ఏమంటారు? ఎస్, మరి అలా కాకుండా ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. అది కన్సిస్టెన్సీ ఉంటేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? ఎస్, నేనైతే మీ హాజీ స్వాతి శరత్. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ సూపర్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం, ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆజీ స్వాతి శరత్. ఎస్, మార్నింగ్ మనము ఎక్సర్సైజ్ చేశాక ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది.

మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక కూడా ఏదో ఒకటి స్నాక్ కావాలి అని అనిపిస్తుంది. ఇక సాయంత్రం అయ్యేసరికి ఏదైనా తినడానికి ఉందా అని కిచెన్ వైపు, లేకపోతే ఒకవేళ ఆఫీస్లో ఉంటే ఇంకా బాక్సెస్లో ఏమైనా పెట్టారా అని అలా తొంగి చూస్తూ ఉంటాము. కాబట్టి వీటన్నింటిని మనం స్నాక్స్ అని పిలుస్తూ ఉంటాం కదా. మరి ఈరోజు నేను చెప్పబోయే స్నాక్స్ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ స్నాక్. ఎక్సర్సైజ్ స్నాకా? అదేంటి ఎక్సర్సైజ్ స్నాక్? స్నాక్ అంటే తినేది కదా అని ఒక్కసారి ఆలోచన వస్తుంది. కానీ ఎక్సర్సైజ్ స్నాక్ అంటే ప్లేట్ అవసరం లేకుండా తినేదన్నమాట. స్పూన్ కూడా అవసరం లేదు, కానీ క్యాలరీస్ మాత్రం కౌంట్ అవుతాయి. ఏంటా అని అనుకుంటున్నారా? ఎస్, ఎక్సర్సైజ్ స్నాక్ గురించి మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాము. మరి ఎక్సర్సైజ్ స్నాక్ అంటే ఏంటో మీకు ఒకవేళ తెలిస్తే గనక నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే ఫోన్ నంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనైతే చదివి వినిపించేస్తాను మీ మెసేజ్ని. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాము.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి ఎక్సర్సైజ్ స్నాక్ అంటే ఏంటి? ఇది నిజంగా వర్కౌట్కి ఆల్టర్నేటివ్గా వర్క్ అవుతుందా? మరి ఎవరికి ఉపయోగపడుతుంది? రోజులో ఎలా చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చేసాయి కదా. ఎస్, మరి ఎక్సర్సైజ్ స్నాక్ గురించి నేను చెప్పేస్తాను. ఏంటి అని అంటే, ఎక్సర్సైజ్ స్నాక్ అనగానే మనకు గుర్తుకైతే వచ్చేది ఎస్, మరి మూమెంట్ అన్నమాట. చిన్న మూమెంట్, మనం ఎక్సర్సైజ్ స్నాక్ చేయి, ఎక్సర్సైజ్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అనంటే మూమెంట్. మార్నింగ్ నిద్ర లేచాక ఎవరైనా ఏమడుగుతారు మనల్ని, ఇవాళ వాకింగ్ వెళ్తున్నావా లేకపోతే వర్కౌట్ చేస్తున్నావా అనేసి. అయితే మనం ఏం చెప్తాం, అబ్బా టైం లేదు, కాస్త అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళిపోవాలి అనేసి అంటూ ఉంటాము. కానీ టైం ఎక్కడికండి, అంటే జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, అంత టైం గనక లేకపోతే మనము ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు అనమాట. ఏంటి అని అంటే ఎస్, ఫుడ్కి మనము స్నాక్స్ ఎలా తింటాము అంటే, మధ్య మధ్యలో అప్పుడప్పుడు స్నాక్స్ అనేది తింటూ ఉంటాం. అంటే కొంచెం కొంచెం ఫుడ్ తీసుకునేదాన్ని స్నాక్స్ అని అంటాం కదా, అదే ప్లేస్లో మనము ఎక్సర్సైజ్ని పెట్టాలన్నమాట. ఎస్, రోజులో చిన్న చిన్న పోర్షన్స్ తింటూ ఉంటాం కదా, అదే ఐడియాని ఫిజికల్ యాక్టివిటీకి గనక అప్లై చేసినట్లయితే అది ఎక్సర్సైజ్ స్నాక్ అవుతుందన్నమాట. ఎలా అని అంటారా, అంటే ఎలా అప్లై చేయాలి, దాన్ని ఎలా వాడాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని మాట్లాడుకుందాము. బట్ ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత అయితే మాట్లాడుకుందాము.

FM. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయమ్మారి. ఎక్సర్సైజ్ స్నాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే ఏం లేదండి, రోజులో మనకు దొరికే చిన్న చిన్న ఖాళీ టైంలో చేసే చిన్న చిన్న ఎక్సర్సైజ్ బర్స్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, లిఫ్ట్ కోసం మనము వెయిట్ చేస్తూ ఉంటాం కదా, ఆ వెయిటింగ్ టైం బదులు, అంటే ఒకవేళ మనకు క్యాపబిలిటీ ఉంటే గనక స్టేట్స్ని యూజ్ చేయడము. అంతేకాకుండా మనం కిచెన్లోకి వెళ్ళి టీ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ కానీ పెట్టేసి

అలా అది బాయిల్ అవుతుందా కుక్ అవుతుందా అని చూస్తూ ఉంటాం కదా, అది అవ్వడానికి ఖచ్చితంగా కొంత టైం అనేది పడుతుంది. ఆ కొంత సమయంలో మనం చిన్న చిన్న వర్కౌట్స్ చేయడము, వాక్ చేయడము, ఏదో ఒకటి చేయడం అన్నమాట. ఇంకా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అలా కూర్చొనే ప్రశాంతంగా మాట్లాడకుండా ఖచ్చితంగా వాక్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలన్నమాట. మరి కొన్ని కొన్నిసార్లు మీటింగ్స్ ఉంటాయి కదా, లాంగ్ మీటింగ్స్, అలా మీటింగ్ అయిపోయాక అలా రిలాక్స్ అయి కూర్చోకుండా లేచి దానికి మనం బ్రేక్ ఇవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ వాక్ చేయడము, ఇలాంటివన్నీ చేయాలి. అంటే జిమ్కి వెళ్ళడానికి ఒక గంట టైం దొరికితేనే ఎక్సర్సైజ్ చేయాలి అనే రూల్ పెట్టుకోకుండా మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. అంటే రోజులో 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, ఇలా చిన్న చిన్న మూమెంట్స్ కనుక మన బాడీకి అలవాటైతే చాలా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయట. మరి ఆ బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా ఎస్ సూపర్ ట్రాక్ అయితే విందాము. అండ్ మనకు వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. బీవీరావు గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ గుడ్ మార్నింగ్ స్వాతి గారు అని మెసేజ్ చేశారు. రాధా గారు థ్యాంక్ యూ అండి. అండ్ పావని గారు మెసేజ్ చేశారు. ఇంకా శిరీష గారు కూడా మెసేజ్ చేశారు శుభోదయం అనేసి. మీకు కూడా వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం తెలియజేస్తుంది మీ ఆచి స్వాతి శరత్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. ఎస్ సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఎక్సర్సైజ్ స్నాక్స్ గురించి. మరి ఎక్సర్సైజ్ స్నాక్ వల్ల యూజెస్ ఏంటి అని అంటే, చెప్పాను కదా, ఇది జస్ట్ చిన్న చిన్నగా మూమెంట్స్ చేయడం అనమాట. ఒక 2 to 5 minutes బ్రిస్క్ వాకింగ్, కొన్ని ప్లేసెస్లో మనం లిఫ్ట్ని యూజ్ చేసే బదులు స్టేర్ కేస్ని యూజ్ చేయడము, స్క్వాట్స్ చేయడము, సిట్అప్స్ స్టాండప్స్ చేయడము, లేకపోతే కొంచెం మ్యూజిక్ పెట్టుకొని అటు ఇటు యాక్టివ్గా మూమెంట్ ఇవ్వడము, ఇలా చిన్న చిన్న సెక్షన్స్లా చేయడం అనమాట. అయితే దీనికి ఎక్సర్సైజ్ అంటే దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే, మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ వర్కౌట్ అని వినగానే కంపల్సరీ దీనికి 1 hour టైం కేటాయించాలా, అట్లీస్ట్ మినిమం 30 to 45 minutes కేటాయించాలా అని అంటాము. కానీ ఫిజికల్ యాక్టివిటీ అంతా ఒకటేసారి కంటిన్యూస్ సెక్షన్లో జరగాల్సిన అవసరం లేదట. రోజంతా కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్న చిన్నగా మూమెంట్స్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, హార్ట్ సర్క్యులేషన్ అంటే కొద్దిసేపు బ్రిస్క్ వాక్ చేయడం వల్ల హార్ట్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. అలానే కూర్చొని ఉండకుండా, ఎక్కువసేపు కూర్చొని ఉండకుండా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్యూటర్ ముందు కూర్చుంటారు కదా, వాళ్ళు

0: అలా గంటలు గంటలు కూర్చోకుండా లేచి చిన్న మూమెంట్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హార్ట్ లంగ్స్కి చిన్న ఛాలెంజ్ లాగా ఉంటుంది. అంటే మన కెపాసిటీ, మన కేపబిలిటీ ఎంతో మనకు తెలిసిపోతుంది. స్టేర్స్ ఎక్కినప్పుడు మనకి కొంచెం బ్రీతింగ్ ఆయాసం లాగా వస్తుంది కదా, అలా ఉన్నప్పుడు గనక మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇక టైం లేదు అనే బ్యారియర్ అనేది తగ్గుతుంది. అంటే నాకు వర్కౌట్ చేయడానికి టైం లేదు ఈరోజు అని అనకుండా, ఇప్పుడు నాకు 3 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఈ కాస్త టైంలో నేనైతే కొంచెం మూమెంట్స్ చేస్తాను అనే స్టేజ్కి మనం వచ్చేస్తామన్నమాట. ఇంకా మాట్లాడుకుందాము, సూపర్ ట్రాక్ అయితే విందామో, అంతకంటే ముందుగా చిన్న ప్రోమో అయితే విందాం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: ఎస్ 7:50 అయిపోయింది. స్టూడియోలో టైమ్. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఎక్సర్సైజ్ స్నాక్ గురించి. ఎక్సర్సైజ్ స్నాక్ అంటే ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మన మజిల్స్ చాలా తక్కువగా పనిచేస్తాయన్నమాట. మరి మధ్యలో లేచి నడవడము, సిట్ స్టాండ్, ఇలా మూమెంట్స్ చేసినప్పుడు మన మజిల్స్కి మనం పని చెప్పిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా నాకు ఎనర్జీ లేదు అందుకే నేను ఎక్సర్సైజ్ చెయ్యను అని అనిపించినప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ చేసినప్పుడు మనకు ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం డైలీ ఏదో ఒక టైంలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రషింగ్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ ముందో బ్రేక్ఫాస్ట్ తర్వాతనో, లేకపోతే లంచ్ కంటే ముందో, కాల్స్, ముఖ్యంగా కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే సూపర్బ్గా యూజ్ అవుతుంది. అండ్ లిఫ్ట్ ప్లేస్లో స్టేర్ కేస్ని యూజ్ చేసినప్పుడు, ఇంకా టీవీ టైంలో కూడా మనం టీవీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం కదా. కొన్ని కొన్ని టైమ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా మనం యాడ్ బ్రేక్లో ఎక్సర్సైజ్ బ్రేక్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్, మరి ఇలా ఈ ఎక్సర్సైజ్ స్నాక్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ బ్యాటరీ కనుక 20%కి వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాము ఆ టైంకి? ఛార్జర్ ఎక్కడుంది, ఛార్జర్ ఎక్కడుంది, ఛార్జింగ్ పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటాము. మరి మన బాడీ 20% ఎనర్జీతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సోఫా కోసం వెతుకుతూ ఉంటాము. ఎక్కడ రిలాక్స్ అవ్వాలి, ఎప్పుడు కాస్త ఇలా లీన్ అవ్వాలి అని చూస్తూ ఉంటాము. అలా కాకుండా అదే టైంలో మనం బాడీకి కొంచెం స్ట్రెచ్ అప్, వామప్ ఇచ్చినట్లయితే కనుక సూపర్బ్గా ఉంటుందన్నమాట. సో ఇది ఇవాళ్టి ఫిట్నెస్లో చిన్న టాపిక్.

అన్నమాట. సో ఎక్సర్సైజ్కి టైం లేదు అనడం కన్నా ఇప్పటి నుంచి మనము నేను ఎక్సర్సైజ్ స్నాక్ చేస్తున్నాను ఇవాళ అని చెప్పి చూడండి, ఏమంటారు? ఎస్ ఎస్, మరి సూపర్ కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం. మరి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, తర్వాత వార్తా ముఖ్యాంశాలు కూడా విన్నాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో.

0: 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి స్టూడియో క్లాక్ లో టైం 7:58 దాటి 10 సెకండ్లు అవుతోంది. 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం నేనైతే మాట్లాడుతూ ఉంటాను, మీరు మాత్రం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి బయట చూస్తే క్లైమేట్ ఏమో కాస్త చల్లగా ఉంది కదా, మార్నింగ్ ఏమో వర్షం పడుతుంది అలా అని చెప్పేసి ఫ్యాన్ మాత్రం 2 నెంబరో 1

మాట్లాడుతూ ఉంటాను, మీరు మాత్రం వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి బయట చూస్తే క్లైమేట్ ఏమో కాస్త చల్లగా ఉంది కదా, మార్నింగ్ ఏమో వర్షం పడుతుంది అలా అని చెప్పేసి ఫ్యాన్ మాత్రం 2 నంబరో 1 నంబరో ఉండట్లేదు, అండ్ ఏసీస్ కూడా ఆన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్లైమేట్ అలా ఉందన్నమాట, ఒక పక్క వర్షం పడుతుంది ఇంకో పక్క వేడిగా ఉంటూ ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో మనము చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి. అప్పుడే చాలా హ్యూమిడిటీగా వేడిగా ఉంటుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది, అప్పుడే చల్ల చలిగా ఉంటుంది అన్నమాట. సో మన బాడీని ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా చూసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలు ఆమోదించారు. క్రిటికల్ మినరల్స్ పరిశోధన సాంకేతిక అభివృద్ధి కోసం మొనాష్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థల మధ్య త్రిముఖ భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మొనాష్ యూనివర్సిటీ డీన్, ఇతర అధికారులతో నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ కేవలం వినియోగదారుగా కాకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుండి తొలి బొగ్గు ర్యాక్ చేరుకుంది. సింగరేణి ఆధ్వర్యంలోని ఈ గని నుండి 4,000 టన్నుల అత్యుత్తమ నాణ్యత కలిగిన బొగ్గును చేర్చారు. సుమారు 1,050 కిలోమీటర్ల దూరం నుంచి రవాణా అయినప్పటికీ అధిక ఉష్ణ సామర్థ్యం వల్ల బాయిలర్ల పనితీరు మెరుగవుతుందని, బూడిద సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా, పర్యావరణ హితంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, రాష్ట్రంలోని అన్ని గణేష మండపాలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్టు తెలియజేశారు. దాదాపు 700 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసుల పెంపు, నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. రైతు నేస్తం కార్యక్రమం 105వ ఎపిసోడ్లో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా పారదర్శక ఎరువుల పంపిణీపై వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి గోపి రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో ఈ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు జరుగుతుండగా మిగతా 10 జిల్లాల్లో త్వరలో అమలు చేయనున్నట్టు తెలియజేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులుగా డిఎస్ జగన్ పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా మంత్రి ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయాలని, ప్రభుత్వం, మీడియా, ప్రజల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HVD

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. మరి అలా మనము క్యాలెండర్ వైపు లేకపోతే ఒకసారి డేట్ రాసినప్పుడు మనకు 9 నెంబర్ రాసినప్పుడు అప్పుడే 9th మంత్ వచ్చేసిందా, ఇంకా మనం న్యూ ఇయర్కి దగ్గరలో ఉన్నాం, ఇయర్ మొన్నే స్టార్ట్ అయిపోయింది, అప్పుడే ఇయర్ అయిపోవడానికి కూడా వచ్చేసిందా అన్న డౌట్ వచ్చేస్తుంది. ఇంకొంతమందికి అవును సెప్టెంబర్ మంత్ అని రాస్తున్నాము, మరి సెప్టెంబర్ అని అంటే 7th మంత్ ఉండాలి కదా, 9th మంత్ ఎందుకుంది అని చిన్న డౌట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మరి పేరు మాత్రమేమో 7 ఉంది.

ది పొజిషన్ మాత్రం 9 ఉంది. ఇది సెప్టెంబర్కి జరిగిన బిగ్గెస్ట్ ఏమైనా ప్రాబ్లమా అని కొంతమందికి డౌట్ రావచ్చు అనమాట. ఇక సెప్టెంబర్ మంత్ అనగానే కొంతమందికి పండుగలు వచ్చేసాయి అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చెప్పాను కదా ఇంకొంతమందికి ఇయర్ ఎండింగ్ అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మరి స్టూడెంట్స్కేమో అమ్మ బాబోయ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి రా బాబోయ్ అన్న టెన్షన్ అయితే ఉంటుందన్నమాట. పేరెంట్స్కేమో స్కూల్ ఫీజ్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ పే చేయాలి అన్న టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. మరి సెప్టెంబర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుసుకుందాం ఈరోజు ఈ సెగ్మెంట్లో. మరి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము సెప్టెంబర్ మంత్ గురించి కదా. ఎస్, మరి మన క్యాలెండర్ లో జనవరికి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని. అలా గనక చూసినట్లయితే మన సెప్టెంబర్ మంత్ కి 9th మంత్. కానీ ఒక ట్విస్ట్ ఉంది. మరి సెప్టెంబర్ అంటే లాటిన్ లాంగ్వేజ్ లో 7 అనే మీనింగ్ వస్తుందంట. మరి మరి పూర్తి పేరు చూస్తే సెప్టెంబర్ అంటే 7వ నెలలా ఉంది, కానీ క్యాలెండర్ లో మాత్రం ఎందుకు 9th మంత్ ఉంది అని అంటే ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు రోమన్ క్యాలెండర్లో మన ఇయర్ అనేది మార్చ్తో స్టార్ట్ అయ్యేది, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అలా చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ 7th మంత్కి వచ్చేస్తుంది. అలా పెట్టేశారు ఫస్ట్ రోమన్ క్యాలెండర్ స్టార్ట్ చేసినప్పుడు. మళ్ళీ తర్వాత అనుకోకుండా మన జనవరి, ఫిబ్రవరిలను తీసుకొచ్చి కొత్త ఈ క్యాలెండర్లో యాడ్ చేసేసారనమాట. సో యాడ్ చేసేసరికి సెప్టెంబర్ ఏమైపోయింది, 9th మంత్లోకి మారిపోయింది. అంటే సెప్టెంబర్ మనకి ఏం చెప్తుంది అంటే నా పేరు మాత్రం పాతదే, బట్ పొజిషన్ మాత్రం చేంజ్ అయిపోయింది అని చెప్తుంది. ఇలా సెప్టెంబర్ మంత్ చేంజ్ అయిందనమాట. అంతేకాకుండా ఈ సెప్టెంబర్ మంత్లో చాలా చాలా చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయట. మరి జనవరి, ఫిబ్రవరి ముందుకొచ్చేసాయి కాబట్టి సెప్టెంబర్ ఇంకాస్త వెనక్కి వెళ్ళిపోయింది, దాని ప్లేస్ మాత్రం అలానే ఉండిపోయింది అనమాట. 9th మంత్లోకి వచ్చేసింది. ఇలా క్యాలెండర్లో అలా చేంజెస్ అయితే అయ్యాయి. సో మరి అంటే ఈ సెప్టెంబర్లో చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా, అది కూడా చెప్పేస్తాను. బట్ సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. మరి సఖి మూవీలో మనందరికీ గుర్తుంటుంది కదా, సెప్టెంబర్ మాసం అంటూ సూపర్ ట్రాక్ అయితే ఉంది, అదైతే వినేద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి స్టూడియో క్లాక్లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి 36 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. మరి అలా వెళ్ళిపోతూనే ఉన్నట్టే మనకు కూడా మంత్స్, డేస్, వీక్స్ అయిపోతూనే ఉన్నాయి. అలా మనం సెప్టెంబర్ మంత్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ మంత్లో అయితే వరల్డ్ లిటరసీ డే ఉందంట, వరల్డ్ టూరిజం డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, ఇలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇందాక మనం సూపర్ ట్రాక్ కూడా విన్నాం కదా, సెప్టెంబర్ మాసం అనేసి మనము పాత బాధలను వదిలేసి మళ్ళీ కొత్త వాటికి వెల్కమ్ చెప్తూ ఉంటాం కదా, అలానే మన మంత్ కూడా అంతే అన్నమాట. సో సెప్టెంబర్ మంత్ వచ్చేసింది అని అంటే చాలు, మనకు చాలా చాలా రకాలుగా క్లైమేట్లో చేంజెస్, మన వర్క్స్ కానీ లేకపోతే ఫెస్టివ్ మూడ్ కానీ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది సెప్టెంబర్ మంత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి సుమంగళి గారు, మల్లికార్జున్ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో. ఎస్, ఉదయాన్నే మన బ్రెయిన్కి అయితే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జామా, పరీక్షణ, అదేంటి? ఎస్, లేవగానే ఇవాళ టీ తాగాల, కాఫీ తాగాల, లేకపోతే గ్రీన్ టీ తాగాల, ఇంకేదైనా తాగాల అనే ఒక ఎగ్జామ్ అన్నమాట. ఇక ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవుతాము. అంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత వర్కౌట్ చేయాలా వర్కౌట్ చేయొద్దా, దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత వార్డ్రోబ్ తెరిస్తే బ్లూ కలర్ వేసుకోవాలా, రెడ్ కలర్ వేసుకోవాలా, గ్రీన్ కలర్ వేసుకోవాలా, ఏది వేసుకోవాలా. ఇక పెద్ద ప్రశ్న అయితే ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయాలి, ఏం ప్రిపేర్ చేయాలి, ఇలా క్వశ్చన్స్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇలా క్వశ్చన్స్తో మన బ్రెయిన్ అనేది చాలా చాలా చాలా చాలా అలసిపోతుందట కదా. అంటే దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ కాన్సెప్ట్ అయితే ఉంది, అదేంటో మాట్లాడుకుందాము. బట్ ఒక చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే విందాము, సూపర్ ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాము. ఓకేనా, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: ఎస్, మరి ఏ పాట ప్లే చేయాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఇలా క్వశ్చన్స్ అనుకుంటూనే ఉంటాం కదా. ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్కే మన బ్రెయిన్ అనేది 9 o'clockకే అలసిపోతే మరి డే అంతా ఎలా డిసైడ్ చేస్తాము, ఎలా డెసిషన్స్ తీసుకుంటాము. ఎస్, మరి ఏంటి అంటే డెసిషన్ ఫ్యాటిగ్యూ, అంటే రోజంతా వరుసగా ఎన్నో డెసిషన్స్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో, అంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైనా తీసుకోవాలి అన్నప్పుడు మెంటలీ టైర్డ్గా అనిపిస్తుంది. అప్పుడు ఏమంటాం మనము, అబ్బా ఏదో ఒకటి చేసేయండిరా, ఏదో ఒకటి చెప్పేయండిరా, ఏదో ఒకటి మాట్లాడేసేయండి అని అంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి అలా కాకుండా చిన్న చిన్న వాటికి మనము మన మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా ఇంపార్టెంట్ విషయాలకి మాత్రమే మనము మన బ్రెయిన్ని వాడాలన్నమాట. మరి రోజుకి ఎన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాము, ఇన్ని చాయిసెస్ని మనం తీసుకుంటున్నాం కదా, రాత్రి అయ్యేసరికి కూడా మనం ఫుడ్ చూస్ చేసుకునే టైంకి అబ్బా ఇప్పుడు హెల్దీ ఫుడ్ ఏం తింటానులే, ఏదో ఒకటి చేసుకొని తినేద్దాము అన్న స్టేజ్కి వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఇవన్నీ మన మైండ్ హెల్త్ సెగ్మెంట్లో చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ అది చాలా ప్రభావితం చేస్తుందన్నమాట. కాబట్టి ఏ డెసిషన్ అయినా సరే మనం పూర్తిగా ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా తీసుకోవాలన్నమాట. సో ఒకప్పుడు మనకు టీవీలో కొన్ని ఛానల్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఓటీటీ ఓపెన్ చేస్తే మూవీస్, సిరీస్, డాక్యుమెంట్స్ ఇలా బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, అందులో కూడా మనం డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూనే ఉంటాము. కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఇలా కాకుండా వీటిని తగ్గించుకోవడానికి చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఏంటి అంటే ఒక రొటీన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్, ఇవి ఇవి ఆప్షన్స్ ఉంటాయి, వీటిలో ఏదో ఒకటి చూసి ఈరోజు ఇది అని ఇలా బ్రెయిన్కి అన్నెసరీ డెసిషన్స్ తీసుకోవాలి.

0: కోణము తగ్గించాలన్నమాట. అంతేకాకుండా ముందు రోజు నైటే చిన్న ప్లానింగ్ అనేది చేసుకున్నట్లయితే కూడా మనము చాలా రిలాక్స్గా ఉంటాము. ఇక ఇంపార్టెంట్ డెసిషన్స్కి కూడా మంచి టైం అనేది ఉంటుంది. మన పర్సనాలిటీ కానీ మెంటల్గా కానీ ఫ్రెష్గా అనిపించే టైం అనేది మనకి దొరుకుతుంది అన్నమాట. సో ఆప్షన్స్ని తగ్గించుకోవాలి. అంటే ఆన్లైన్ షాపింగ్లో మనం చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అందులో ఇది తీసుకుంటే బాగుంటుంది, అది తీసుకుంటే బాగుంటుందా, ఇలా చిన్న చిన్న వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనము దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఇది డెసిషన్ ఫ్యాటిక్యూ కదా. ఎస్, మరి మీరు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నేను చెప్పే విషయాలు మాత్రం హ్యాపీగా వింటూ ఎంజాయ్ చేసేయండి. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్న ప్రోమో అయితే వస్తుంది, ప్రోమో తర్వాత సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడిపి వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయని అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్ట్రలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రవాణా శాఖ ఆర్టీసీ సాధించిన ప్రగతిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 12,167 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని, 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AERNews_HYD ని ఫాలో అవ్వండి. AERNews

0: FM Rainbow 101.9, musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్జ్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: ఎస్, భద్ర మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నాం కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజే స్వాతి శరత్. ఎస్, ఒకవైపేమో చార్మినార్ చరిత్ర, మరోవైపేమో హైటెక్ సిటీ డెవలప్మెంట్, ఒకవైపేమో ఇరానీ చాయ్, మరోవైపు ఫేమస్ ఫేమస్ ఫేమస్ మన హైదరాబాద్ బిర్యానీ. ఇలా పాత సంస్కృతిని కాపాడుకుంటూనే కొత్త ప్రపంచంతో పరుగులు తీస్తున్న నగరం మన హైదరాబాద్. మరి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్, టేస్ట్, లాంగ్వేజ్, డిఫరెంట్ పీపుల్ ఇవన్నీ కలిసిన ఒక అందమైన సిటీ అంటేనే మన హైదరాబాద్. ఎస్, మరి ఈ అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఈవెంట్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాము. హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ ఏమున్నాయి, ఏమేం జరగబోతున్నాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి, వీకెండ్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, వీటన్నింటి గురించి అయితే మాట్లాడుకుందాము. బట్ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ్యం. మరి స్టూడియో క్లాక్ లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి 80 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 46

సెకండ్స్ అవుతుంది. ఎస్, మన హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ మంత్లో కూడా ఫుల్ ఆన్ హ్యాపెనింగ్ అనమాట. ఎగ్జిబిషన్స్, ఆర్ట్ ఫెస్టివల్స్, బ్రైడల్ షోస్, టెక్నాలజీ ఈవెంట్స్, డిజైన్ ఈవెంట్స్, బిజినెస్ కాన్ఫరెన్సెస్, అబ్బా ఇలా చాలా చాలా చాలా ఈవెంట్స్ జరగనున్నాయి. సెప్టెంబర్ 4th నుంచి హైటెక్స్లో ఇండెక్స్పోతో మొదలయ్యి సెప్టెంబర్ 10th ఇండియా ల్యాబ్ ఎక్స్పో, 11th ఆర్ట్ ఫెస్టివల్, 18th డిజైన్ డెమోక్రసీ, ఇలా నెలంతా హైదరాబాద్లో ఏదో ఒక ఈవెంట్ సందడి చేస్తూనే ఉన్నాయన్నమాట, చేయబోతూ ఉన్నాయి ఇంకా కూడా. అండ్ మనకి ఇంకా చెప్పనక్కర్లేదు, జామింగ్ సెక్షన్స్, మ్యూజికల్ ఈవెంట్స్ ఇవన్నీ అయితే బోల్డ్ అన్ని ఉంటాయి. సో వీకెండ్ వస్తుంది అని అంటే ఏం చేద్దాం అని ఆలోచించే కంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఈవెంట్కి వెళ్ళాలి అని క్వశ్చన్ చేసుకునే పరిస్థితి, ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట మన హైదరాబాద్లో. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: ಗಾಂಧಿ ಶಿಲ್ಪ ಬಜಾರ್, ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಎ ಗ್ರಾಂಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂಡ್ ಸೇಲ್ ಆಫ್ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್, ತೆಲಂಗಾಣ ಕಲಾಭಾರತಿ, ಎನ್ಟಿಆರ್ ಸ್ಟೇಡಿಯಂ ಆಪೋಸಿಟ್ ಇಂದಿರಾ ಪಾರ್ಕ್, ಕವಾಡಿಗುಡ, ಹೈದರಾಬಾದ್. ಆಗಸ್ಟ್ 29 ನುಂಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 7 ವರೆಗೆ. ಕಮಿಷನರ್ ಹಸ್ತಕಳಲ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ, ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಜೌಳಿ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಸೌಜನ್ಯಂತೋ ತೆಲಂಗಾಣ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ತಯಾರೈನ ಹಸ್ತಕಳಾ ವಸ್ತುಲು, ಚೇನೇತ ವಸ್ತ್ರಕಳಾ ಪ್ರದರ್ಶನ, ಇంకా అమ్మకాలు. రండి 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఎస్, మరి ఇప్పుడే కూడా మనం వింటూ ఉన్నాం కదా ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మనకు నచ్చిన పరిస్థితులను ప్రతిరోజు మార్చుకోలేకపోవచ్చు, కానీ వాటిని ఎలా ఫేస్ చేయాలో మాత్రం కొంతవరకు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రాబ్లం అనేది మనది కాదు, ఆ ప్రాబ్లంకి ఉండే అంటే సొల్యూషన్స్, పాసిబిలిటీస్ అయితే చాలా చాలానే ఉంటాయి. బట్ వాటిని మనము ఆలోచించినట్లయితే గనక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కంటే ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని వెతుక్కొని వాటిని ఫేస్ చేయడం ఇంపార్టెంట్ అని నేనైతే అంటున్నాను. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ మూవీ నుంచి అక్కడ్ బక్కడ్ మందే హో మస్తీ మే బజీనే హో అంటూ సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి ఈరోజు మనము ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే మనందరికీ తెలుసు, ఎస్, మన సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బర్త్డే అనమాట. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా చాలా చాలా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఓజీ 2 మూవీ గురించి ఏమైనా న్యూస్ వస్తాయని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారట. ఎస్, మరి ఎక్స్పెక్టేషన్స్ రాకపోవడంతో కొంచెం నిరాశగా అయితే ఉన్నారు. బట్ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు, సూపర్బ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మన ఎఫ్ఎం రెయిన్బో తరపు నుంచి కూడా పవన్ సార్కి విషింగ్ యూ ఏ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే చెప్పేస్తున్నాము. ఎస్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

మరి క్లైమేట్ చేంజెస్ ని దృష్టిలో పెట్టుకొని మనమైతే ఎప్పుడు కూడా హ్యాపీగా ఎనర్జెటిక్గా పాజిటివ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి ఫెస్టివల్స్ అందడి రాబోతుంది, కృష్ణాష్టమి, టీచర్స్ డే, వీటన్నింటికి అడ్వాన్స్గా విషెస్ చెప్పేస్తున్నాను నేను. సో నెక్స్ట్ హైదరాబాద్ అంతా ఇంకా ఇంకా ఇంకా కలర్ఫుల్గా మారబోతుంది గణేష్ మంటపాలతో. ఆల్రెడీ షాప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అలా బుజ్జి బుజ్జి వినాయకుళ్ళని, పెద్ద పెద్ద వినాయకుళ్ళని చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయా అన్నట్టుగా ఉందన్నమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అండ్ కృష్ణాష్టమి కూడా మనకు త్వరలో ఉంది కాబట్టి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ హ్యాపీ టీచర్స్ డే అనమాట. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ వీక్. అండ్ సూపర్ సూపర్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ పవర్ స్టార్ గారికి విషెస్ చెప్పమని మనకు మెసేజెస్ కూడా వచ్చాయి. మరొక్కసారి పవర్ స్టార్ సూపర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన ఎఫ్ఎం రెయిన్బో తరపు నుంచి మెసేజ్ చేసిన వాళ్ళందరి తరపు నుంచి కూడా విషెస్ చెప్పేస్తుంది ఆర్జే స్వాతి శరత్. బాయ్ బాయ్.

ఎస్, మరి స్టూడియో క్లాక్లో టైం అయితే 9 అవర్స్ క్రాస్ అయిపోయి 53 మినిట్స్ కూడా అయిపోయింది. నేనైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. మరి ఇవాళ్టి వందనం షోకి నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి మంచి టాపిక్తో మంచి మంచి ముచ్చట్లతో నేనైతే వచ్చేస్తాను. అంతవరకు మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పథకాల నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించాక కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే శాసనసభ సమావేశాల ద్వారా 22A భూముల విషయంలో వాస్తవాలేంటో ప్రజలకు చెబుతామన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్టన్స్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగంలో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. గతవారం టిబెట్ సరిహద్దులోని భోటెకోషి నదీ ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన వెల్లడించారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుండి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటిస్తుంది. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్ధతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. రాష్ట్రంలోని 30 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు 4వ తేదీన నిర్వహిస్తారు. దీనికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆమోదం తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరం, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ಕಲಲು, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో భారత్ సాధ్యమైనంత మేర సహాయాన్ని అందిస్తూనే ఉంది. సహాయక సామగ్రి, రక్షణ బృందంతో కూడిన 5వ భారతీయ విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ప్రత్యేక పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రక్షణ బృందం 5.5 టన్నుల అత్యవసర మందులను ఈ విమానం తీసుకువెళుతోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, బంగారం వంటి అనవసర కొనుగోళ్లకు, విదేశాల్లో జరిగే వివాహాలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. దేశం 7.8% ఆర్థిక వృద్ధిని నమోదు చేసినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఆత్మ నిర్భరతను ప్రోత్సహించాలని, స్వదేశీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం పంజకోటలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చందర్రావు ఈ ఉదయం భువనగిరిలో బీజేపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్లో స్పందిస్తూ, భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తమ కార్యకర్తలు యోధుల్లా నిలబడ్డారని, గాయాలైనా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. 7 వరి రకాల విత్తనాలకు ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధి పొందేందుకు రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదుతో ఈ నెల 10వ తేదీలోగా వివరాలను విత్తన డీలర్ వద్ద ఏఈఓ ద్వారా ఓఎల్ఎంఎస్ యాప్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న నిలిపివేసింది. తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ప్రత్యేక అధికారి జయేష్ రంజన్, కమిషనర్ ఆర్వి కరణన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పౌర మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను చర్చించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ ప్రాయోజిత కోటాలో మిగిలిన సీట్లకు 3 సెప్టెంబర్ వాకిన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: गाना बजा ही देते हैं, और अभी गाना आने वाला है ये दिल दीवाना फ्रॉम द मूवी
1: परदेश। और इसके पहले एक छोटा सा संदेश, सुनते रहिए ये एफ एम रेनबो 101.9।
0: रेनबो के साथ। लाइफ है रंगीन।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్,
3: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
4: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
3: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
4: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
4: it's culture, history and flavor rolled into one.
3: Jashne Hyderabad.

0: FM Rainbow 101.9.
1: तो जी हाँ दोस्तों, अभी हम लाइव जाने वाले हैं हमारे आरजे राणा प्रताप के साथ, और वो है मोइनाबाद के पास, जहाँ पर फायरफॉक्स स्पोर्ट्स एंड रिसॉर्ट्स में ऑल इंडिया पोस्टल पैरा बैडमिंटन का कंपटीशन चल रहा है, यहाँ पर टूर्नामेंट चल रहा है। तो जी हाँ, नमस्ते राणा प्रताप गारू। హలో,
2: గుడ్ మార్నింగ్
1: యా గుడ్ మార్నింగ్ సార్. మనకు ఇవ్వండి, అక్కడ ఎలా ఉన్నాయి అప్డేట్స్?
2: యా, సో ఇది 1-2-3 డేస్ లో సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది హైదరాబాద్ లో. సో నిన్న ఫస్ట్ డే, నిన్న జరిగిన మ్యాచెస్ కి సంబంధించి ఎవరెవరు గెలిచారు, ఏ స్టేట్ ప్లేయర్ గెలిచారు అనేది మనకి ఇప్పుడు శ్రీకాంత్ రెఫరీ గారు సో క్లియర్ గా చెప్తారనమాట.
1: ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మనకు ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్స్ ఏమేమి వస్తాయి?
2: శ్రీకాంత్ సార్ ఇస్తున్నాను.
1: ఓకే ఓకే
2: సార్, నమస్కారం సార్.
1: నమస్కారం,
2: శ్రీకాంత్ అండి, టేబుల్ టెన్నిస్.
1: ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి సార్, మా శ్రోతలందరూ మీకు వింటున్నారు.
2: ఓకే, సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2026-27. సో మనకి సెప్టెంబర్ 1, 2, 3 జరుగుతున్నది. ఇప్పుడు ఈ సెకండ్ డే చేరుకున్నాము ఇక్కడ ఫైర్ఫాక్స్ మొయినాబాద్ హైదరాబాద్ లో. సో దానికి సంబంధించి మనకి టేబుల్ టెన్నిస్ లో నిన్న 12 మ్యాచెస్ జరగడం జరిగింది.
1: ఓకే,
2: ఇందులో మన పారా టేబుల్ టెన్నిస్ లో రెండు విధాలుగా, రెండు కేటగిరీలుగా మనం డివైడ్ చేసి ఆడిపిస్తున్నాము. ఒకటి వచ్చి స్టాండింగ్ పొజిషన్ లో ఆడతారు, ఇంకొకటి వీల్ చైర్ లో ఆడతారు అన్నమాట.
1: ఓకే,
2: సో అన్ని మనకి బెస్ట్ ఆఫ్ 5 గేమ్స్ గా నిర్వహించడం జరిగింది. నిన్న జరిగిన మొత్తం రిజల్ట్స్ లో 12 మ్యాచెస్ స్టాండింగ్ పొజిషన్ లో మెన్ కేటగిరీ వాళ్ళు ఆడారు. సో అందులో మనకి ఈశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేశారు, సచిన్ అండ్ మహారాష్ట్ర నుంచి.
1: ఓకే,
2: వీళ్ళిద్దరు ఈశ్వర్ రెడ్డి గారు గెలిచారు.

0: ಶರತ್ ರಿಜಿರೋ ಟು. ಸೆಕೆಂಡ್ ಮ್ಯಾಚ್ ವಚ್ಚಿ ಜಯದೀಪ್ ಸಿಂಗ್ ಛತ್ತೀಸ್ಗಢ್, ಮಾನವ್ ಸುಧಾಕರ್ ತೆಲಂಗಾಣ. ಸೋ ಜಯದೀಪ್ ಗಾರು ಮಾನವ್ ಸುಧಾಕರ್ ಗಾರ್ತೋ ತೆಲಂಗಾಣ నుంచి ఆడారు. సో వాళ్ళు జయదీప్ గారు 3-0 తో గెలిచారు. నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ వచ్చి రజనీష్ కేరళ నుంచి రిప్రజెంట్ చేశారు, మల్లయ్య గారు తెలంగాణ.
1: ఓకే,
0: రజనీష్ గారు 3-0 గెలిచారు. విశాల్ మహారాష్ట్ర అండ్ అశోక్ కుమార్ గారు తెలంగాణ నుంచి. సో విశాల్ గారు అశోక్ కుమార్ గారితో 3-1 గెలిచారు. ఈశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మానవ్ సుధాకర్ గారితో గెలిచారు 3-0 తెలంగాణ ఆయన కూడా. సో సచిన్ తయ్యార్ మహారాష్ట్ర ఆయన మల్లయ్య గారితో తెలంగాణ 3-0 గెలిచారు. జయదేవ్ సింగ్ ఛత్తీస్గఢ్, అశోక్ కుమార్ గారు తెలంగాణతో ఆయన గెలిచి గెలవడం జరిగింది 3-2. జయదేవ్ గారు గెలిచారు. సో విశాల్ అండ్ నితిన్ గారి మధ్యలో ఇద్దరు మహారాష్ట్ర నుంచే, విశాల్ గారు 3-0 గెలిచారు, ఈశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అండ్ మల్లయ్య గారు తెలంగాణ. ఈశ్వర్ రెడ్డి గారు 3-0 గెలిచారు, మానవ్ సుధాకర్ తెలంగాణ అండ్ అశోక్ కుమార్ గారు తెలంగాణ, సుధాకర్ గారు 3-0 గెలవడం జరిగింది. జయదీప్ సింగ్ ఛత్తీస్గఢ్ అండ్ నితిన్ మైత్రి మహారాష్ట్ర, వీళ్ళిద్దరిలో చూస్తే మాకు జయదీప్ సింగ్ గారు 3-2 గెలవడం జరిగింది. నెక్స్ట్ రజనీష్ కేరళ అండ్ విశాల్ మహారాష్ట్ర, రజనీష్ గారు 3-1 గెలవడం జరిగింది. అంటే మనకి లీగ్ ఛాంపియన్షిప్ లాగా కండక్ట్ చేస్తున్నాం సార్. అంటే ఒక మనకి ఇందులో స్టాండింగ్ పొజిషన్ లో వచ్చి 9 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక్కొక్క మ్యాచ్, ఒక్కొక్కరు ప్రతి ప్లేయర్ 8 మ్యాచ్ లో నిర్వహించడం జరుగుతుంది. సో నిన్న జరిగిన మ్యాచ్ లో మనకి టోటల్ 12 మ్యాచెస్ అయినాయి. ఇంకా ఈ రోజు ఇంకా సెమీఫైనల్ వరకు చేరుకుంటాం సార్, సెకండ్ డే. రేపు అయితే ఫైనల్స్ అవి ఉంటాయి. సో ఇందులో నెంబర్ ఆఫ్ మ్యాచింగ్ విన్నింగ్ బట్టి పొజిషన్స్ వస్తాయి, 1, 2, 3, 4 ఎవరు అనేది పాయింట్స్ బట్టి, వాళ్ళు ఆడిన సెట్ స్కోర్స్ బట్టి.
1: అవును, ఇప్పుడు మనకు నెక్స్ట్ మ్యాచెస్ వచ్చేసి ఎప్పుడు అయితే అండి? ఈ రోజు
0: ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ 10:00 నుంచి స్టార్ట్ అయినాయి సార్.
1: ఓకే, 10:00 నుంచి స్టార్ట్ అయినాయి. ఓకే,
0: స్టార్ట్ అయినా ఒక 6-7 మ్యాచెస్ అయితే అయినాయి.
1: ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు.
0: రైట్ సార్.
1: ఓకే, జీ హా దోస్తో, హమే యే అప్డేట్ మిలా హై లైవ్ ఫ్రమ్ ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ రిసార్ట్స్ మే సే, జహా పర్ అభీ ప్రోగ్రామ్ చల్ రహా హై సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ ప్యారా బ్యాడ్మింటన్ అండ్ ప్యారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఇన్ హైదరాబాద్, ఆర్ హమారే కార్యకర్తా జో హై రాణా ప్రతాప్ వహా సే లైవ్ హమే యే సందేశ దియా హై, బహుత్ బహుత్ ధన్యవాద్ ఆప్కా. ఆర్ తో దోస్తో, తో జీ హాం, అభీ హమ్ ఫిర్ సే శురూ కర్తే హై హమారే జర్నీ సే. క్యా కహతే హై నిషా?
2: बिल्कुल सही कहा, ये एक म्यूज़िकल जर्नी है जैसा कि हमारे लिसनर्स जानते हैं. एंड ऑफ कोर्स सुबह के 10 बजे से लेकर 2 बजे तक वो नमस्ते हेलो आदाब के साथ रहते, तो ऑब्वियसली उनको गाने सुनने ही है ना, दैट इज़ अ मस्ट. सो यस, ये एक म्यूज़िकल जर्नी है. तो फ़िलहाल के लिए हम आपको ले चलेंगे म्यूज़िक की तरफ, एंड बिकॉज इट्स अ मिक्स ऑफ हिंदी एंड वेस्टर्न हिट्स, सो जो नेक्स्ट सॉन्ग आई विल बी प्लेइंग फॉर यू, इट इज़ लेट गो
1: कभी या. जी हाँ, तो चलिए दोस्तों, बजाते हैं गाना.

0: वेलकम बैक दोस्तों। तो दोस्तों, जैसे कि अभी सेकेंड ऑल इंडिया रेडियो ऑल इंडिया पोस्टल पैरा बैडमिंटन एंड पैरा टेबल टेनिस टूर्नामेंट हैदराबाद में चल रहा है, जो कि फायरफॉक्स स्पोर्ट्स एंड रिसोर्ट्स में हो रहा है महीना बाद में। और वहाँ से हमें हमारे कार्यकर्ता राणा प्रताप जी लाइव हमें भेज रहे हैं, और चलिए हम जुड़ते हैं उनसे।
1: సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. సెప్టెంబర్ 1, 2, 3 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ డేట్స్లో హైదరాబాద్లో జరుగుతుంది అనమాట. ఇక నిన్న జరిగిన మ్యాచ్ ఆల్రెడీ మనం బ్యాడ్మింటన్కి సంబంధించి అప్డేట్స్ కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఒక ప్లేయర్ ఉన్నారు. ఆ ప్లేయర్ ఏపీకి రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకసారి ఆ ప్లేయర్తో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. హై సార్, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి?
2: నా పేరు రామకృష్ణ, నేను నరసరావుపేట డివిజన్ నుంచి వచ్చింది.
1: ఓకే, ఏ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నారు?
2: ఆంధ్రప్రదేశ్.
1: ఆంధ్రప్రదేశ్, ఏ స్పోర్ట్ ఆడతారు మీరు?
2: బ్యాడ్మింటన్ ఆడుతున్నాను.
1: బ్యాడ్మింటన్. సో అయినా మీకు ఏమైందా?
2: అవ్వలేదండి, ఇప్పుడు 12.
1: 12. సేమ్ అనిపిస్తుంది, ఇట్లా సెకండ్ పారా ఇట్లా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ విధంగా చేస్తుంది, ఈ విధంగా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది విజిబుల్ పర్సన్. సో మీకు ఎట్లా ఫీల్
2: అవుతుంది? హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కూడా సమాన అవకాశాలు కల్పించడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఇది కండక్ట్ చేస్తుంది కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి, స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ప్రివేల్ చేయాలి. అల్టిమేట్గా స్పోర్టింగ్ స్పిరిట్ ప్రివేల్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం కోసం అని గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని చేస్తుంది కాబట్టి అల్టిమేట్గా ఎవరికి ఏమన్నా కానీ పర్పస్ అదే కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
1: సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ గేమ్లో, అంటే ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఈ గేమ్?
2: అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి ఆడాలని, కానీ మాకు అప్పుడు కనీసం రాకెట్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. నేనేదో ఆల్టరేషన్ చేసి ఆడుతుండేవాడు అనమాట. అయితే జస్ట్ ఇప్పుడు ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను మామూలుగా చెస్ ఆడతానండి. ఫస్ట్ టైము చెస్లో పార్టిసిపేట్ చేశాను పేరా దాంట్లో. ఇప్పుడేమన్నా బ్యాడ్మింటన్లో పోటీ చేస్తున్నాను.
1: ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ హ్యాపీగా

Thank you.

0: ಕಲಲು, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: దోస్తో, జిందగీ మే కుచ్ రిష్తే ఐసే హోతే హై జో ఖూన్ కే నహీ హోతే లేకిన్ ఫిర్ భీ అప్నో సే కమ్ నహీ హోతే. కభీ కభీ ఏక్ ఇన్సాన్ సాలో తక్ హమారే సాత్ రహతా హై, హమారీ ఖామోషియా సమజతా హై, హమారే అప్నో కా ఖయాల్ రఖతా హై, ఔర్ హమ్ ఉసే బస్ ఉస్కే కామ్ సే పెహచాన్తే రహ జాతే హై. లేకిన్ జబ్ ఏక్ దిన్ ఉసీ ఇన్సాన్ పర్ షక్ కీ ఉంగ్లీ ఉఠతీ హై తో సవాల్ సిర్ఫ్ చోరీ కా నహీ హోతా, సవాల్ హోతా హై భరోసే కా. ఆజ్ కీ కహానీ ఐసే హీ ఏక్ వఫాదార్ ఇన్సాన్ కీ హై, ఏక్ డ్రైవర్ జో 12 సాల్ సే అప్నే మాలిక్ కే యహాన్ పర్ నౌకరీ కర్ రహా హై. तो दोस्तों, इस कहानी में किरदार है राजेश मल्होत्रा का परिवार, जहां राजेश मल्होत्रा अपनी पत्नी सुनीता और अपने दो बच्चे आरव जो 16 साल का है और अनन्या जो 12 साल की है और ड्राइवर का नाम है राघव. चलिए शुरुआत करते हैं कहानी का. कहानी का नाम है सालों की वफादारी. हैदराबाद के जुबली हिल्स के पास एक ऐसा कॉलोनी है जहां सड़कों के दोनों तरफ बड़े बड़े बंगले हैं. किसी घर के बाहर 3-4 गाड़ियां खड़ी होती है, किसी के गेट पर सिक्योरिटी गार्ड, और किसी घर के अंदर इतनी जगह होती है कि एक आदमी की पूरी जिंदगी उस जगह से छोटी लगने लगे. ऐसे ही एक बंगले में रहते थे राजेश मल्होत्रा का परिवार. राजेश जी एक बड़े बिजनेसमैन थे. उनकी पत्नी सुनीता और दो बच्चे आरव 16 साल का और अनन्या 12 साल की. घर में पैसों की कमी नहीं थी, लेकिन उस घर में एक आदमी ऐसा था जो पैसों से ज्यादा अपनापन कमा रहा था. उसका नाम था राघव. राघव पिछले 12 साल से राजेश जी के घर ड्राइवर था. सुबह साहेब को ऑफिस छोड़ना, मैडम को किट्टी पार्टी, बच्चों को स्कूल, कभी एयरपोर्ट, कभी अस्पताल, कभी रात के 11 बजे किसी दोस्त के घर से अपने मालिक को लेने जाना, चाहे कुछ भी हो, राघव कभी मना नहीं करता था. उसकी एक ही आदत थी, जब तक साहेब का काम पूरा ना हो, राघव का दिन पूरा नहीं होता. लेकिन राघव के लिए वो सिर्फ एक नौकरी नहीं थी, राजेश जी के बच्चे उसके लिए जैसे उसके अपने बच्चे थे. शायद इसीलिए क्योंकि राघव के अपने कोई बच्चे नहीं थे. शादी को 15 साल हो चुके थे. उसकी पत्नी कमला जो अक्सर बीमार रहती थी, घर छोटा था, पैसे कम ही थे और इलाज का खर्चा हर महीने बढ़ते जा रहा था. कभी कभी राघव स्कूल से आरव और अनन्या को लाते वक्त गाड़ी के रेयर व्यू मिरर में उन दोनों को देखता और चुपके से मुस्कुरा देता.

0: నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: దోస్తో, జిందగీ మే కుచ్.
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
4: और जी हाँ, जैसे कि RJJD अपनी कहानी को कंटिन्यू करने वाले थे, क्योंकि हर किसी के मन में यही क्वेश्चन है कि आखिर चोर है कौन.
5: जी हाँ, तो दोस्तों हम आगे बढ़ाते हैं हमारी कहानी. पहले बताइए निशा जी, आपको कैसे लग रहा है मेरी कहानी अभी तक? तो मैं बस सिर्फ मेरे अपने लिसनर्स व्हाट्सएप के थ्रू और कॉल्स के थ्रू ही बताते हैं कि कहानी अच्छा लग रहा है उनको. आप बताइए, आपको कैसा लग रहा है?
4: मुझे काफी अच्छी लग रही है और काफी इंटरेस्टिंग होने वाली है कहानी. इंटरेस्टिंग मोड़ लेने वाली है, क्योंकि हमें पता चलेगा कि आखिर चोर है कौन.
5: जी हाँ.
4: वेल, तो चलिए JD स्टार्ट करने वाले हैं कहानी का दूसरा हिस्सा.
5: आगे की कहानी. राघव को मल्होत्रा परिवार के घर से निकाले हुए सिर्फ 4 दिन हुए थे, लेकिन इन 4 दिनों में उस बड़े से बंगले का माहौल बदल गया था. जो घर पहले हर वक्त लोगों की आवाज से भरा रहता था, अब वहां एक अजीब सी खामोशी थी. अनन्या स्कूल से आती तो सीधा राघव अंकल की कुर्सी की तरफ देखती. कुर्सी खाली होता और वो चुप ही बैठती. आरव भी कुछ नहीं कहता. और फिर 5वें दिन घर में एक और चीज गायब हो गई. इस बार सुनीता जी की डायमंड इयररिंग्स. सुनीता जी ने अलमारी खोली, डिब्बी देखी और उनके पैरों तले जमीन खिसक गई. राजेश! राजेश जी भागते हुए बेडरूम में आए. क्या हुआ? मेरी इयररिंग्स नहीं है. राजेश जी ने अलमारी चेक की, पूरा रूम चेक हुआ. फिर से स्टाफ को बुलाया गया, सिक्योरिटी कैमरा देखा गया, लेकिन कुछ समझ नहीं आया. फिर सुनीता जी ने गुस्से में कहा, राघव को वापस बुलाओ. राजेश जी ने हैरानी से पूछा, राघव को? लेकिन क्यों? सुनीता जी ने कहा, उसके जाने के बाद चोरी हो रही है, इसका मतलब ये थोड़ी ना है कि वो चोर नहीं था. राजेश जी चुप रहे, लेकिन आरव दूर खड़े सब सुन रहा था. उसने धीरे से कहा, मम्मी, अगर राघव अंकल चोर होते तो उनके जाने के बाद चोरी क्यों होती? रूम में सन्नाटा छा गया. उस रात आरव ने अनन्या को अपने रूम में बुलाया. अनु, तुम्हें कुछ अजीब लग रहा है. क्या भैया? जब राघव अंकल थे तब चोरी 2 बार हुई. हाँ भैया. और उनके जाने के बाद? अनन्या ने उंगलियों पर गिनकर कहा, 3 बार भैया. आरव ने सिर हिलाया. एग्जैक्टली, कुछ अजीब नहीं है? फिर दोनों चुप हो गए. आरव के दिमाग में एक सवाल था, आखिर घर के अंदर कौन है जो बार बार चोरी कर रहा है? अगली सुबह आरव ने स्कूल जाने से पहले पापा से एक सवाल पूछा, पापा, घर में कौन कौन आता है? राजेश जी ने कहा, स्टाफ, कुक, ड्राइवर, मेड, सिक्योरिटी. ये क्यों पूछ रहे हो? आरव ने कैजुअली पूछा. बस ऐसे ही. लेकिन उसने एक नाम याद रख लिया, शांति, घर की मेड. शांति पिछले कुछ महीनों से ही काम कर रही थी,

0: जी हाँ, और आखिरकार चोर का जो पर्दा है वो हटने वाला है, लेकिन अभी तक हटा नहीं है। एंड आरजे जेडी से मैं पूछना चाहूँगी कि आगे की स्टोरी तो आप अभी बताएंगे नहीं, बट बस इतना बता दीजिए कि इंटरेस्टिंग है या नहीं।
1: मैं खुद अपना बताऊं? ये चलो आप लिजनर से पूछ लो।
0: वेल, कभी कभार क्या होता है ना, हम अपने बच्चों को इग्नोर कर जाते हैं, उनकी समझदारी को इग्नोर कर जाते हैं। वो काफ़ी दफ़ा हमसे सच बोल रहे होते हैं और हम सोचते हैं कि अरे बच्चा है ना,
1: जी जी
0: बच्चा बोल के उसे वो कर देते हैं, हटा देते हैं। बट यहाँ पे देखिए, बच्चे ही कोशिश कर रहे हैं कि असली चोर को पकड़ा जाए। तो जी हाँ, कहानी की अगली जो कड़ी है उसको भी आपके सामने पेश करेंगे, लेकिन फिलहाल के लिए छोटे छोटे कुछ संदेश हैं वो आपको सुनाएंगे, और एक प्यारा सा सॉन्ग, क्योंकि ये है एक म्यूजिकल जर्नी। तो एक बहुत ही खूबसूरत सा सॉन्ग आपके लिए किशोर कुमार की आवाज़ में, एक छोटे से संदेश के बाद सुनते रहिए।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్.
3: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
4: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
3: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
4: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
4: it's culture, history and flavor rolled into one.
3: Jashne Hyderabad.
5: Na tumhara koi character hai, na iman,

0: ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್. ಸೆಕೆಂಡ್ ಆಲ್ ಇಂಡಿಯಾ ಪೋಸ್ಟಲ್ ಪ್ಯಾರಾ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ಅಂಡ್ ಪ್ಯಾರಾ ಟೇಬಲ್ ಟೆನ್ನಿಸ್ ಟೋರ್ನಮೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಲೋ ಜರುಗುತ್ತದೆ ಸೆಪ್ಟೆಂಬರ್ 1, 2, 3 అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ డేస్ లో అండ్ ఈరోజు మనం సెకండ్ డే ఉన్నాం అండ్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రాగుల నరేష్ యాదవ్ గారు ఉన్నారు వీల్ చైర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వారు కోచ్ కమ్ కెప్టెన్ అన్నమాట తెలంగాణ సైడ్ని రిప్రజెంట్ చేస్తున్నారు నమస్తే సార్
1: సార్ నమస్తే సార్
0: సెటిల్ అనిపిస్తుంది సార్ మీరు
1: సార్ తెలంగాణ ఓ సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ ప్యారా టేబుల్ టెన్నిస్ అండ్ టేబుల్ బ్యాడ్మింటన్ గేమ్స్ను కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మా దగ్గర ఉన్న అన్ని సర్కిల్స్ ప్యారా చేయాలంటే చాలా కొంచెం మనీ విషయంలో కానీ లేకపోతే ఫెసిలిటీస్ విషయంలో ఇబ్బంది పడతారని అనుకున్నప్పుడు మా చీఫ్ ఎంజీ గారు కానీ మా పిఎంజీ గారు కానీ మిగతా స్టాఫ్ అందరూ కూడా మా డిపిఎస్ అందరు స్టాఫ్స్ కూడా లేదు సార్ ఇట్లాంటి ఛాలెంజెస్ మనం తీసుకోవాలి తీసుకొని మనం ప్యారా కనుక చేయగలిగితే మిగతా ఈవెంట్స్ ఈజీగా చేయగలుగుతాం వాళ్ళకి మనం 100% ఎంప్లాయీ ఒక డ్యూటీ వ్యక్తులు కా ఉద్యోగస్తులు కాకుండా వాళ్ళు ఉన్న క్రీడను మనం వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు డైరెక్టరేట్కి మేము కండక్ట్ చేస్తాము ఖచ్చితంగా ఈసారి అని చెప్పడం దానికి సరిపోయిన బడ్జెట్ని అలకట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేమేదో మామూలుగా నామమాత్రపు క్రీడా మైదానాలు తీసుకొని ఏర్పాటు చేస్తారనుకున్నాం కానీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఒకే విధంగా ఎందుకంటే చాలా మంది వీల్ చైర్ సార్ ఉంటారు కొంతమంది లెగ్ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు కొంతమంది హ్యాండ్ ప్రాబ్లం ఉంటారు అంటే వాళ్ళ యొక్క దివ్యాంగత అనేది డిఫరెంట్ వేలో ఉంటుంది ఆ వేనన్నింటినీ ఛాలెంజ్గా తీసుకొని అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఈ ఫైర్ ఫాక్స్ రిసార్ట్స్ని వెతికి వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ వీల్ చైర్ ర్యాంప్స్ కానీ వాళ్ళకు ఎక్కడంటే అక్కడ ఫుడ్ అరేంజ్ చేయడం కానీ లేకపోతే ఆ ప్లేయింగ్ టైంలో మా సర్వీసెస్ మా తోటి ఎంప్లాయీస్ సహకారాలు కానీ గుడ్ చాలా వెల్ అండ్ గుడ్గా చేశారు ఇది సెకండ్దైనా ఈరోజు చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో కండక్ట్ చేస్తున్నందుకు మా డిపార్ట్మెంట్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా గేమ్స్ కూడా సక్సెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ నిన్న క్వార్టర్స్ వరకు అన్ని ఈ రోజుతో ముగిస్తారు రేపు ఫైనల్ కూడా ఉత్కంఠ భరితంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్
0: తెలంగాణ నుంచి ఎంత మంది ప్లేయర్స్ ఉన్నారు సార్
1: మొత్తం తెలంగాణ నుంచి 12 ప్లేయర్ని సెలెక్ట్ చేయడం జరిగింది మంచిగా ఆడేవాళ్ళు ఆల్రెడీ ఒక 4-5 మెడల్స్ వచ్చే విధంగా కూడా తయారై ఉన్నారు SU5 కేటగిరీలో ఆల్రెడీ ఆంజనేయులు SEL3లో మన రవికుమార్ గారు ప్లస్ సాయి కిరణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ క్వార్టర్స్ కంప్లీట్ చేశారు వీల్ చైర్లో నరేష్ యాదవ్ అను వాసుకి కృష్ణ 2 మ్యాచెస్ ఓన్ చేసుకొని సెమీఫైనల్లో ఎంటర్ అయ్యారు ఈరోజు సాయంత్రం సెమీస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటారు ఫైనల్స్లో ఖచ్చితంగా మోర్ దాన్ 4-5 మెడల్స్ని 12 మంది వచ్చినాము 4-5 మెడల్స్ మా తెలంగాణ సర్కిల్కి అందించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం
0: సేమ్ చెప్తా సార్ ఇట్లా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్న పర్సన్స్ నార్మల్ పర్సన్స్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటారు సో వాళ్ళు డిమోటివేట్ అవుతా ఉంటారు అంటే కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు సో అలాంటి వారికి మెసేజ్ ఇవ్వాలి
1: నేను ఇచ్చే మెసేజ్ ఒకటే నో పెయిన్ నో గెయిన్ నొప్పి లేవకుండా విజయాన్ని అసలు సాధించలేము సో కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఇది చాలా ఇన్స్పిరేషన్ అరే ఇప్పుడు సపోజ్ చాలా పిల్లలు ఇప్పుడు చూస్తున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే లేదు డాడీ టీవీ చూస్తాము మేము ఆ గేమ్కి వెళ్ళాంలా టీవీ చూస్తాము మొబైల్ చూస్తాము అనే సిచ్యువేషన్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే అరే వాళ్ళు ఇప్పుడు ఒక ఏదన్నా ఒక అవయవం లోపం ఉండి కూడా ఆడుతున్నారు అని వీళ్ళు ఆడేది వీళ్ళ కోసం అయినా కానీ ఒక 10 మందికి మోటివేషన్ అవుతుంది కనీసం ఒక 4 మోటివేట్ అవుతారు ఎస్ ఇప్పుడు సపోజ్ చాలా మంది మనం చూస్తుంటాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ సిట్టింగ్ ప్లేయర్ అంటే సిట్టింగ్ కూర్చొని ఎంప్లాయీస్ కూడా బాధపడుతుంటారు అరే ఏంద్రబాబు ఇది అనేది కానీ డిఫరెంట్ లెవెల్ అయి కూడా వీళ్ళు గేమ్స్ ఆడుతున్న వీళ్ళు 10 మందికి ఇన్స్పిరేషన్ ఆఫీసెస్లో కూడా వాళ్ళు ఆడతారు కాబట్టి మనం ఆడతాం ప్లస్ ఆటతో పాటు హెల్త్ చాలా బెనిఫిట్ అవుతుంది సో కాబట్టి ఇట్లాంటివి మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళకే కాకుండా ప్లస్ నార్మల్ వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుందని నేను భావిస్తున్నా సార్
0: థ్యాంక్ యూ సో మనము రాగుల నరేష్ యాదవ్ వీల్ చైర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కోచ్ కమ్ కెప్టెన్తో మనం మాట్లాడడం సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అంటే సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ ప్యారా బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నిస్ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9
2: जी हाँ, सेकेंड ऑल इंडिया पोस्टल पैरा बैडमिंटन एंड पैरा टेबल टेनिस टूर्नामेंट जो कि हैदराबाद में हो रहा है उसकी लाइव अपडेट्स आप सुन रहे थे एंड फिलहाल के लिए अपनी म्यूज़िकल जर्नी को अब हम आगे बढ़ाने वाले हैं क्योंकि समय हो चला है 1:15 एंड काफ़ी ब्रेक हो चुका है राइट आज जेडी
3: और हमने यहाँ पर लाइव अपडेट्स सुनी है जो कि सेकेंड ऑल इंडिया पोस्टल पैरा बैडमिंटन एंड पैरा टेबल टेनिस के टूर्नामेंट से और वहाँ पर जो है

0: जी
1: बिल्कुल
0: बिल्कुल
1: बहुत बहुत
0: हाँ
1: शुक्रिया आपका शेरखान जी, इतना प्यार देते हैं आप
0: जी,
1: हम सबको।
0: यही तो है, जिंदगी से सीखना है, जिंदगी सब कुछ सिखाती है और सीखेंगे तो ही कामयाब जिंदगी है, वरना जिंदगी कहाँ गुजर रही, क्यों गुजर रही, कैसे गुजर रही, बस चले गए एक टाइम पास के तौर पे, ऐसा नहीं होना चाहिए।
1: जी
0: मुझे
1: जी
0: भी बहुत कुछ सीखने मिलता है जिंदगी से और सीखने की कोशिश करता हूँ मैं जी, सीखने की
1: जी
0: कोशिश
1: सीखने के लिए
0: करता हूँ। अब
1: उम्र नहीं
0: पता नहीं
1: होती है।
0: कितना कामयाब होता है या नहीं होता, वो तो अल्लाह ही जानता है
1: जी
0: जी।
1: तो
0: और
1: शेरखान
0: जो
1: जी, आज का टॉपिक था, आपने सुना?
0: जी सर, थोड़ा हिंदी में समझाएंगे?
1: जी आज का टॉपिक है, अगर वॉर, वॉर्स यानी कि जो लड़ाई और जंग होती है देशों देशों के बीच में, तो उनसे आपको क्या मैसेज मिलता है, और या आपका कुछ ओपिनियन है कि वॉर के ऊपर क्या है आपका मैसेज?
0: ये देखिए, जो अगर कोई देश ज्यादती कर रहा है, किसका जुलुम है, वो जुलुम वाले देश की हार होती है और वो सरेंडर कर लेता है, तो यही सीखने को मिलता है कि बुराई का बुराई की हार हुई है और अच्छाई की सच्चाई की जीत हो रही है। और कोई बुरा होते हुए भी किसी देश पे मतलब जंग जीत लेता है तो वही एक जुल्म कहलाता है कि भाई अभी तो इसका जुल्म जारी है, लेकिन बुराई की पाप की उम्र लंबी हो सकती है लेकिन
1: जी
0: खत्म होती है जरूर एक दिन
1: बिल्कुल
0: तो
1: बिल्कुल। ओके,
0: जी। हाँ,
1: चलिए, कॉल करने के लिए बहुत बहुत शुक्रिया।
0: हमारे मुमताज बाजी को भी सलाम है और सभी सुनने वालों को फिर से प्यार भरा आदाब सलाम। और
1: ओके
0: बहुत अच्छा शो करे आज आप, आज इतना मजा आया शो में क्योंकि आज हिंदी शो है और दो बेहतरीन आरजे एक साथ आए हैं आज, बहुत बहुत शुक्रिया आपका।
1: थैंक यू, बहुत बहुत शुक्रिया शेरखान जी आपका। चलिए, ये थे शेर खान जी, एंड इसी के साथ आगे बढ़ेंगे, अपने कुछ और लिसनर्स से हम जुड़ेंगे, लेकिन उससे पहले कुछ संदेश सुनते रहिए। ये है एफएम रेनबो 101.9 और हेलो रेनबो का सफर जारी है। आपको बता दें कि अगर आप हमसे जुड़ना चाहते हैं तो हमारे फ़ोन नंबर्स हैं 0402323 0030, 0402323 4821 और 0402970 4715। एंड फिलहाल व्हाट्सएप पर भी कुछ मैसेजेस आ चुके हैं, तो यहाँ पर हमारे साथ जुड़ी हुई हैं संजीता। ओके, तो आपका भी मैसेज हम जरूर यहाँ पर शामिल करेंगे, लेकिन फिलहाल के लिए हम चलते हैं कुछ छोटे संदेशों की तरफ, सुनते रहिए।
2: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
2: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో,
3: రీడ్ విత్ రెయిన్బో.
0: और आइए अब जुड़ते हैं हमारे नेक्स्ट कॉलर के साथ।
4: हेलो, गुड आफ्टरनून मैडम।
0: गुड आफ्टरनून,
4: टॉपिक क्या है मैडम?
0: वॉर्स से हमें क्या सीखने को मिलता है? जैसे कि आज वर्ल्ड वॉर टू ऑफिशियली एंड हुआ था, तो जो जंग होती है उससे हम क्या सीखते हैं, हमें क्या मैसेज मिलता है?
4: बहुत अच्छा मैडम, बहुत अच्छा मैडम, शेर में सुषमा जन काफी बहुत अच्छा है
0: जी। थैंक यू।
1: చెప్పండి చెప్పండి సార్.
4: తెలుగులో మేడం, అయితే యుద్ధాలతో లాభం ఏం లేదు మేడం, నష్టమే ఇస్తాం. చాలంటే చాలా నష్టం అంటే చాలంటే ఆస్తులు నష్టం అయితే, ప్రాణాలు నష్టం అయితే, యుద్ధాలు ఇంత దూరం ఉంటే అంత మంచిది అసలు దేశానికి. అసలు యుద్ధాల వరకు తీసుకునే తీసుకురావద్దు. ఇప్పుడు యుద్ధం చేసేది అందరికీ నష్టమే, వాళ్ళకునే. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఇరాన్ మధ్య నడుస్తుందండి, ఏం లాభం, ఏం సాధించిందని? వాడు సాధించలే, వీడు సాధించలే, మధ్యన ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి అనమాట. 130 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, 2 దేశాలే సంతోషపడుతున్నాయి. అమెరికా లాభం ఏముందనుకోని?
1: అవును సార్, అవును.
4: అన్ని అనవసరం సార్, యుద్ధాలే పెట్టుకోవచ్చు సార్. అందుకే మన భారతదేశం యుద్ధం కోసం చాలా దూరం ఉంటుంది సార్. ఇంకా పూర్వం నుంచి కూడా మనం చాలా దూరం ఉంటాం అనమాట యుద్ధం.
1: థ్యాంక్ యూ సో మచ్.

0: हाँ जी, तो बताइए कैसे हैं आप?
1: आप कैसे निशा जी?
0: मैं बिल्कुल बढ़िया, और आप लोगों की आवाज आज सुन ली, मैं और भी अच्छी हो गई हूँ।
1: और श्वेत जी कैसा है?
0: मैं जीडी जी भी बहुत बढ़िया है।
2: जी नमस्ते नरसिम्हा जी, अलाउ नर मेरो
1: नमस्ते नमस्ते सर, अच्छे सर,
2: या गुड गुड, आप कैसे हैं?
1: एकदम बढ़िया हूँ सर।
2: जी सर, तो आप आपने आज हमारी टॉपिक और स्टोरी दोनों भी सुना?
1: आज जरा माफी चाहता हूँ, मैं वो करंट चले गया था।
2: अच्छा,
1: अच्छा, वो टॉपिक नहीं सुना था, अगर बोले तो कुछ बोलूंगा, आप
2: जी जी
1: बताए
2: आज
1: तो।
2: का टॉपिक है जंग। जंग से क्या मैसेज मिलता है और आपका ओपिनियन क्या है जंग के ऊपर?
0: क्योंकि आज वर्ल्ड वॉर 2 ऑफिशियली एंड हुआ था।
1: हाँ जी, तो मैं पहले पहले से भी यही जानता हूँ मैडम कि बगैर मतलब वर्ल्ड में जो है ना, बगैर मिलिट्री का कंट्री रहना बोलता हूँ मैं तो। इसका
0: अच्छा
1: मतलब जंग ही नहीं होंगे ना मैडम, मतलब शांत से रहना चाहता हूँ मैं तो, सब देश
0: अच्छा
1: अपने मिलजुल के रहना, अरे जंग
0: अच्छा
1: वंग की बात ही नहीं रहना।
2: जी।
1: आप जो भी है वो अपना व्यवस्था के लिए, पुलिस वगैरह या छोटे मोटे काम के लिए तो रहते ही, लेकिन मिलिट्री में, एक तो मैडम मिलिट्री में जो इतना पैसा खर्चा दोनों का होता, सामने वाला का अपना का भी, खाली पीली के वो जंग कब होगा। लेकिन मैं तो नहीं चाहता जंग होना बोल के, लेकिन
0: अच्छा
1: इसमें
0: ओके।
1: पैसे तो बहुत जाता, मतलब पैसा बहुत खर्चा होता, ये नहीं होना चाहता हूँ मैं तो। जंग तो होना ही नहीं, और मैं तो अपना आर्मी को जो भी सैल्यूट करता हूँ मैडम, क्योंकि
0: थैंक यू
1: मैं
0: सो
1: भी
0: मच।
1: आर्मी में जाने वाला था लेकिन सेलेक्ट नहीं हो सका, बाद में पुलिस में हुआ था मैडम।
0: ओके नाइस नाइस।
1: तो एक रिक्वेस्ट है मैडम आपसे, आज मेरी
0: बताइए।
1: बच्ची का, बेटे का बर्थडे है मैडम,
0: अच्छा ओके।
1: नाम उसका है जसवंत रेड्डी है,
0: तो
1: अगर विशेष बोले तो बड़ी मेहरबानी आपकी।
0: अच्छा, तो उनको विशिंग हिम अ वेरी वेरी हैप्पी बर्थडे। जसवंत जी को हार्दिक शुभकामनाएं उनके जन्मदिन की, और हम भी यही उम्मीद करेंगे कि वो हमेशा खुश रहें, यू नो, और हमेशा आगे जो भी उनका फ्यूचर हो वो ब्राइट हो।
1: ओके मैडम, थैंक यू मैडम,
0: ओके, थैंक यू सो मच, थैंक यू सो
1: ओके
0: मच फॉर
1: मैडम,
0: कॉलिंग।
1: ओके ओके मैडम,
0: ओके, तो जी हाँ, ये थे हमारे कुछ लिसनर्स, काफ़ी सारी बातें हो गई हैं, और अगर आपको भी हमसे जुड़ना है तो नंबर एक बार फिर से बता दे रहे हैं, हमारे फ़ोन नंबर्स हैं 0402323 00 30, 0402323 48 21, और 0402970-4715। तो जी हाँ, ये हमारे 3 नंबर्स जिनसे आप हम तक पहुंच सकते हैं, और यहाँ पर हैं आरजे जेडी और मैं यानी निशा, तो हम दोनों से आपकी बातें हो सकती है। फिलहाल के लिए तो चलेंगे कुछ संदेशों की तरफ, और उसके बाद एक बार फिर से हम लौटेंगे अपने कॉलर्स के साथ ऑन एयर। तो सुनते रहिए एफएम रेनबो 101.9।
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా, లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
5: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
0: दोपहर के 1:41 समय कैसे बीत गया कुछ पता ही नहीं चला, राइट जीडी?
2: जी हाँ, वाकई में। और आज हमको बहुत कुछ सीखने को और जानने को और

0: क्या यार, इतनी जल्दी गाना खत्म भी हो गया? कितना खूबसूरत
1: हाँ
0: गाना था
1: बताओ,
0: यार।
1: इतना खूबसूरत गाना, इसलिए तो मैंने ये प्ले किया कि हमारे जो लिसनर्स हैं वो इतने इंगेज हो जाए कि उन्हें पता ही ना चले कि अरे हम तो
0: वक्त
1: कॉल करते करते थक चुके हैं।
0: चलिए देखते हैं हमारा अगले कॉलर कौन है।
1: जी
0: हेलो रेनबो।
2: हेलो
0: हेलो जी सर, आप?
2: सर, मैं विजय विजय बोल रहा हूँ, मेहदीपट्टनम से। नमस्कार
1: विजय जी, नमस्कार, बहुत बहुत स्वागत है
2: सर, आपका
1: आपका।
2: बहुत अच्छा वॉइस है और जेडी का भी बहुत अच्छा वॉइस है। और स्टोरी भी बहुत अच्छा बोले
1: थैंक यू
2: जेडी ने।
0: थैंक यू सो
2: और
0: मच
2: इससे
0: सर।
2: पहले अफजल भाई कुछ बोल रहे थे जंग के बारे में,
1: हाँ जी हाँ जी
2: जो बातचीत से ही जो मैक्सिमम सुलझ जाता है।
1: हाँ
2: लेकिन एक बात भी है, सब सब चीज बातचीत से नहीं सुलझती, थोड़े
1: ओके
2: रातों के बहुत बातों से सुलझती है, इसलिए सर्जिकल स्ट्राइक करते हैं अपना।
1: जी कभी
2: अच्छा
1: कभी
2: बोली ना
1: जरूरत
2: आपने।
1: पड़ती
2: हाँ
1: है।
2: हाँ जब सर्जिकल स्ट्राइक करे ना, इसलिए रातों के भी
1: हाँ
2: थोड़े बातों से नहीं
1: हाँ
2: सुलझते
1: हाँ
2: हैं,
1: हाँ कभी
2: इसलिए
1: कभी जरूरत
2: सर्जिकल स्ट्राइक
1: पड़ती है,
2: करना पड़ता है।
0: मानना पड़ेगा सर
2: और
0: आपको।
2: एक बात, मेरे को इसी बात पे मेरे को एक गाना चाहिए,
1: अच्छा
2: मेरे वतन के लोगों।
1: ए मेरे वतन के लोगों, तो जी हम कोशिश जरूर करेंगे।
0: जी बहुत बहुत शुक्रिया सर, आप हमसे जुड़े हैं और आपको हमारी कहानी पसंद आई, बहुत बहुत शुक्रिया आपको।
2: थैंक यू।
1: थैंक यू सो मच फॉर कॉलिंग, थैंक यू।
0: तो जी हाँ, ये अनोखे कॉलर थे और ये कहते हैं कि लातों के भूत कभी कभी कभी बातों से नहीं मानते। जी हाँ, तो निशा जी गाना चलाए या नहीं तो कॉलर ले?
1: फिलहाल के लिए हम जुड़ते हैं अपने एक और कॉलर
0: जी
1: से।
0: चलिए।
1: हेलो रेनबो।
2: राधे राधे
1: राधे राधे मुरली जी, कैसे हैं
0: राधे
1: आप?
0: राधे सर,
2: एकदम ठीक हूँ निशा जी, आप कैसे हैं?
1: बिल्कुल बढ़िया, और आवाज सुन के आपको फील हो गया होगा कि मैं बढ़िया ही हूँ।
2: एकदम सही बोले आप, एकदम 100% वो तो कंफर्म हो जाता है आपका आवाज से,
1: जी जी
2: और अपना
1: बिल्कुल।
2: जीडी का आवाज से भी। अरे जीडी तो बहुत कमाल ही कर दे रहे हैं कहानियों से, तो
0: बहुत
2: एकदम जबरदस्त
0: बहुत
2: बता दे रहे हैं, कहानी तो एकदम बढ़िया सुना रहे हैं।
0: बहुत बहुत धन्यवाद सर आपका।
2: जेडी गारू,
0: चपंडी
2: మీరు మీరు యాష్ ఫిలిమ్స్ నన్న ధర్మా ధర్మేంద్ర ప్రొడక్షన్స్ గానీ, గీతా ఆర్ట్స్ గానీ, కొనిదెల ఆర్ట్స్ గానీ వెళ్ళండి, మీరు వెళ్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. క్యా బోల్తే నిజాని?
1: హా బిల్కుల్ బిల్కుల్ సహీ అవును,
0: ఖచ్చితంగా సార్
2: అది
0: ఖచ్చితంగా,
2: తెలుగులోకి వచ్చిరేది నిజాని.
0: అదే కదా మరి మీకోసం మాకు ఎక్కడైనా ఎట్లన్నా చెప్పాల్సి వస్తుంది సార్.
2: కానీ బాగుంది జేడి, నువ్వు చెప్పేవి, నువ్వు మీకు కన్వే చేసేది స్టోరీ ఎంత బాగుందంటే, యాక్చువల్ గా ఓకే, ఎంత బాగుందంటే స్టోరీ మీరు కన్వే చేసే విధానం బాగుంది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఈ మధ్య కాలంలో పేర్లు వద్దు, పేర్లు అయితే నేను వద్దు, అందరు అందరైతే ఈ రోజు సోషల్ మీడియా అన్ని చూస్తున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో 500 కోట్లు పెట్టి కూడా వాళ్ళకు స్టోరీ కొత్తగా ఉంది, వాళ్ళు కన్వే విధానం చేయకపోవడం వల్ల ఆ పిక్చర్ కాస్త దెబ్బతింటుంది. ఆ కన్వే చేసే దాంట్లో ఒకటి ఉంటుంది జేడి, చాలా బాగా కన్వే చేస్తున్నారు మీరు స్టోరీని.
0: థ్యాంక్ యూ సో
2: ఇంకోటి
0: మచ్ సార్.
2: అన్నిటికన్నా ముఖ్యంగా మన నరసింహారెడ్డి అన్న గారి మన్మడు జయంత్ రెడ్డి గారికి, జయంత్ రెడ్డి ఆ బాబుకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
0: థ్యాంక్ యూ సో మచ్
2: ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా నిషాజీ,
1: హాంజీ
2: జింకెలియే బోలే ఏక్ బాత్ కహతా హూం మై నిషాజీ.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూసారు జస్నీ హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. సో మరి హైదరాబాద్ అంటే మరి మీ అందరికి తెలుసు, ఫుడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయో మరి మనం చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి రుచులకు అనుగుణంగా మనకి హైదరాబాద్ లో ఫుడ్ అనేది అవైలబుల్లో ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో మన దగ్గర ఉన్న ఫుడ్సే లెక్క పెట్టడం కష్టం, ఎన్ని రకాల ఫుడ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంటే మన ప్రాంతానికి సంబంధించి, మన ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫుడ్సే మన హైదరాబాద్లో చాలా చాలా చాలా ఉన్నాయి. సో వాటి గురించి మనం చెప్పుకుంటూ పోతే మరి రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా సరిపోవు. సో అన్ని రకాల ఫుడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, అవి మనం కొన్ని మాత్రమే మనకు తెలిసేవి. సో ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జస్నీ హైదరాబాద్లో కూరగాయలో వంకాయ స్థానం వేరు. ఒక రకంగా వంకాయని రాజు అని కూడా కొందరు అంటుంటారు, ఎందుకంటే తొడుమే కిరీటంలాగా ఉంటుంది. అలాగే వంకాయ రుచుల గురించి మనం చెప్పుకుంటూ పోతే కూడా మరి చాలా రకాలుగా చేసుకోవచ్చు. గుత్తి వంకాయ, మసాలా వంకాయ, ఇలా ఎన్నో ఎన్నో రకాలున్నాయి. కానీ ఒకటే బాధ, ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునే వాళ్ళు మాత్రం వంకాయ తినొద్దు అని అంటారు. సో ఏదేమైనా వంకాయ చరిత్ర చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉంటుంది. సో ఈరోజు ఆ వంకాయతో చేసే వంగిబాద్ గురించి మనం మాట్లాడుకుందాం. మీ జస్నీ హైదరాబాద్లో

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్ని హైదరాబాద్. హైదరాబాద్ లో వంగీబాద్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ బేస్డ్ హోటల్స్ లో వంగీబాద్ తక్కువగా దొరికిన కర్ణాటక స్టైల్ హోటల్స్ లో మాత్రం ఆంధ్ర బిర్యానీ కంటే వంగీబాద్ ఎక్కువగా దొరుకుతుంది. మాధపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో వంగీబాద్ దొరికే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అసలేంటి ఈ వంగీబాత్? మనకి ఎలా పరిచయం ఏంటంటే మనకి కర్ణాటక నుంచే అని చెప్పొచ్చు. మరి కర్ణాటకకు సంబంధించి మరి చాలామంది మనకి ఇక్కడ స్టే అయి ఉంటారు. సో కర్ణాటక కల్చర్ అలాగే మహారాష్ట్ర కల్చర్ కూడా మన హైదరాబాద్లో మిక్స్ అయింది కాబట్టి మనకి ఆ వంటకం తయారైంది, అలా మనకి పరిచయమైంది. సో ఈ వంగీ బాత్ చేయడం కూడా చాలా తేలిక. సో ఫాస్ట్గా ప్రిపరేషన్ చేసుకొని తినేయచ్చు. సో అందరికీ మరి టైం సేవ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళే పనిలో ఉన్నాం. సో తొందరగా కావాలంటే ఇట్లాంటి వంటకాన్ని మనం ప్రిఫర్ చేస్తే టైం కూడా సేవ్ అవుతుంది.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. వంగీబాత్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ వంగీబాత్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ కోసం సెర్చ్ చేస్తే వంగీబాత్కి సంబంధించి ఒక 15 నుంచి 20 హోటల్స్ చాలా ఫేమస్వి మనకి కనిపిస్తుంటాయి. హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఇవి ఎక్కువ వంగీబాత్ దొరికే ప్లేసెస్ అని చెప్పొచ్చు. హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఇది ఇంట్లో చేసుకోవడం కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈజీగానే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఒకే ఒకటి ప్రత్యేకత ఏంటి అంటే వంగీబాత్ పొడి. ఇది మనకి షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో ఈ వంగీబాత్ సంబంధించిన పొడి ఉన్నప్పుడే టేస్ట్ అదిరిపోతుంది. సో ఈ పొడి లేకపోయినా కూడా టేస్ట్గా ఉంటుంది. కానీ మరి దీనికి అదనం అని చెప్పొచ్చు, ఈ పొడి ఉంటే ఎక్కువ రుచి ఉంటుంది. సో ఈ పొడిని స్కిప్ చేస్తూ కూడా చేయొచ్చు, కానీ అంత రుచిగా ఉండదు. సో ఈ వంగీబాత్ పొడి ఖచ్చితంగా మనం వేసుకునే ప్రయత్నం చేస్తేనే దానికి రుచి ఎక్కువగా ఉంటుంది.

0: like the let's come and shake, shake, shake, shake.
1: FM Rainbow 101.9.

0: ಶಿಲ್ಪ ಬಜಾರ್ ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಎ ಗ್ರಾಂಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂಡ್ ಸೇಲ್ ಆಫ್ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್ ತೆಲಂಗಾಣ ಕಲಾಭಾರತಿ ಎನ್ಟಿಆರ್ ಸ್ಟೇಡಿಯಂ ಆಪೋಸಿಟ್ ಇಂದಿರಾ ಪಾರ್ಕ್ ಕವಾಡಿಗುಡ ಹೈದರಾಬಾದ್ ಆಗಸ್ಟ್ 29 ನುಂಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 7 ವರೆಗೆ ಕಮಿಷನರ್ ಹಸ್ತಕಳಲ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಜೌಳಿ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಸೌಜನ್ಯಂತೋ ತೆಲಂಗಾಣ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ತಯಾರೈನ ಹಸ್ತಕಳಾ ವಸ್ತುವುಲು ಚೇನೇತ ವಸ್ತ್ರಕಳ ಪ್ರದರ್ಶನ ಇಂಕಾ ಅಮ್ಮಕಾಲು ರಂಡಿ 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. ఇక వంగి బాత్ ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే దానికోసం ఎలాంటి వస్తువులు కావాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 గ్లాసుల బియ్యం తీసుకుని దాన్ని బాగా కడిగేసి పొడి పొడిగా అన్నం తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గుండ్రని వంకాయలు 250 గ్రామ్స్ 1/2 కేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి. అండ్ వంగి బాత్ పొడి, మరి ఇంతకుముందు అనుకున్నట్టు మరి ఈ వంగి బాత్ పొడి వంగి బాత్లో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. ఇది బయట కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్స్లో కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ నీరుల్లి 1 or 2 మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చీలు 1 or 2 అంతకన్నా ఎక్కువ. అలాగే కరివేపాకు, జీడిపప్పు కొన్ని, అలాగే వేరుశనగలు కొన్ని. తర్వాత 3 స్పూన్స్ ఆయిల్, అంటే ఆయిల్ మన ఇష్టం వచ్చినట్టు కూడా వేసుకోవచ్చు. అలాగే ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, పసుపు, ఇవన్నీ కూడా మనకు అవసరమవుతాయి. అండ్ కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము కూడా మనం చేసి పెట్టుకోవాలి. సో దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మరి ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నంబరు 2324-0853, మరొక నంబరు 2955-0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నంబర్లకి ఫోన్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇక వంగి బాత్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూకుడు ఆర్ మండి, దాంట్లో 3 స్పూన్లు నూనె వేసి జీడిపప్పు వేరుశనగలు వేయించాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. వంకాయ మెత్తగా ఉడకాలి కానీ ముద్దగా కాకూడదు. సో అలా అయిన తర్వాత వంకాయ మగ్గాక 2 స్పూన్ల వంగిబాత్ పొడి వాటిలో వేసి మళ్ళీ కలపాలి. 1 నిమిషం వేయించాలి, మంచి వాసన వస్తుంది. అప్పుడు పొడి పొడిగా మనం ముందు వండుకున్న అన్నం ఉంటుంది.

కదా, అది నెమ్మదిగా మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఆ వంగిభాత్లో నెమ్మదిగా ఆ రైస్ వేసి కలపాలి. గట్టిగా కలిపితే ఆ అన్నం విడిపోయే అవకాశం ఉంటుంది, సో టేస్ట్లో కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. సో అన్నాన్ని మొత్తం కలిపిన తర్వాత చివరిలో వేయించిన జీడిపప్పు, కొంచెం కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిసేపు కలపాల్సి ఉంటుంది. సో ఇలా కలిపిన తర్వాత వంగిభాత్ రెడీ అయిపోతుంది. ఇది కర్డ్ రైస్, మనకి కర్డ్ రైస్ కూడా ఉంటుంది కదా. కర్డ్ రైస్కి ఏంటి అంటే, ఆ కర్డ్ రైస్ చల్లారిన అన్నంలోనే మనం కర్డ్ రైస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా అంతే, చల్లారిన అన్నాన్ని మరి వంగిభాత్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం ఇట్లా ప్రిపేర్ చేస్తాం కదా, చేసిన తర్వాత కూడా ఆ వంగిభాత్ చల్లారిన తర్వాత టేస్ట్ ఎక్కువ వస్తుంది. అయితే పైన నెయ్యి అయినా వేసుకొని తినొచ్చు, లేదా పెరుగుతో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. సో ఇది వంగిభాత్ ప్రిపరేషన్. సో గుర్తుంది కదా, మరి వంగిభాత్లో, మరి వంగిభాత్కి సంబంధించిన పొడి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. సో అది వేస్తేనే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. సో ఇందుకు కావలసిన వస్తువులు మరొకసారి రిపీట్ చేస్తున్నాను. గుండ్రని వంకాయలు 250 గ్రాములు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఫస్ట్. వంగిభాత్ పొడి 2 స్పూన్స్, ఇది బయట కిరాణా షాపుల్లో దొరుకుతుంది. ఉల్లిపాయ 1 or 2, పచ్చిమిర్చి 2 లేదా అంతకన్నా ఎక్కువ, కరివేపాకు, జీడిపప్పు, వేరుశెనగలు, తర్వాత స్వీట్ ఆయిల్, మంచి నూనె, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పసుపు, ఉప్పు, ఇంకా కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, ఇవి అవసరం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ను సంప్రదించగలరు.

ನಮಸ್ಕಾರ. ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆಗಳ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಗ್ಲೋಬಲ್ ಇಂಧನ ಒತ್ತಿಳು ವಾಣಿಜ್ಯ ಅನಿಸ್ಥಿತಿ ಎಲ್ನೇನಿಯೋ ಪ್ರಭಾವವನ್ನು ಪಡಿಕೆ ಭಾರತ ಆರ್ಥಿಕ ಪಣಿತೀರಂತ ಬರಂಗ ಒಂದನೇ ಪ್ರಪಂಚ ಬ್ಯಾಂಕ್ ಅಧ್ಯಕ್ಷ ಅಜಯ್ ಬಂಗ ಕೊನೆಯಾಡರು. G20 ಸಮಾವೇಶದಲ್ಲಿ ವೇದಿಕ ಆಯನ ಮಾತಾಡಿದರು. ಅಮೆರಿಕಾಲೋ ನ್ಯಾಶ್ವಿಲ್ಲೆಲ್ಲ ಜರುಗಿನ G20 ಸಮಾವೇಶ ಸಂದರ್ಭಂಗ ಕೇಂದ್ರ ಆರ್ಥಿಕ ಮಂತ್ರಿ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಯುರೋಪಿಯನ್ ಕಮಿಷನರ್ ವಾಲ್ಡಿಸ್ ಡೋಬ್ರೋವ್ಸ್ಕಿಸ್ತೋ ಭೇಟಿಯಾಯರು. ಈ ಚರ್ಚೆಯಲ್ಲೂ ಭಾರತ ಯು ಆರ್ಥಿಕ ಭಾಗಸ್ವಾಮ್ಯವು ಸ್ವೇಚ್ಛ ವಾಣಿಜ್ಯ ಒಪ್ಪಂದಂ ಮೊದಲಿನ ಕೀಲಕ ವಿಷಯಾಲು ಪ್ರಸ್ತಾವಿಸಿದರು. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న ఒక్క హామీ కూడా పూర్తి న్యాయం చేయలేకపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో ఈ ఛార్జ్షీట్ విడుదల చేశారు. కార్యక్రమంలో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాంధ్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సింగరేణి భూగర్భ బొగ్గు గనుల ప్రైవేటీకరణ వార్తను యాజమాన్యం పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. మైనింగ్ రంగంలో 35 గనుల ద్వారా వివిధ రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేస్తూ దేశ ఇంధన భద్రతకు సంస్థ నిరంతరం తోడ్పడుతోందని వెల్లడించింది. తెలంగాణలోని 30 జిల్లాల ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కమిటీలకు 4వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలియజేశారు. రాష్ట్రంలో రెడ్క్రాస్ సొసైటీ మొత్తం సభ్యత్వం 113,000 దాటిందని అధికారులు చెప్పారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్ 2వ రౌండ్ తర్వాత సాధించారు. తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తప్పే

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూశారు డబుల్ కమిటాలోకి మీ రాజేష్తో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి దినోత్సవం వరల్డ్ కోకోనట్ డే జరుపుకుంటున్నారు. కొబ్బరి సాగు, దాని ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో మరి కొబ్బరి ఇంపార్టెన్స్ మనకు చాలా తెలుసు. సో కొబ్బరిని పాజిటివ్ వైబ్రేషన్కి మనం పెట్టుకుంటాం కూడా. జనరల్గా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉండడం వల్ల చాలా మంచిదని చెప్పేసి కూడా, మరి పాత రోజుల్లో కొబ్బరి చెట్లను ఇంట్లో కూడా పెంచుకునేవారు. సో పొలాల్లో పెంచేవారు, పొలాల్లో మధ్య మధ్యల పొలం గట్ల మీద కూడా ఎక్కువ కొబ్బరి చెట్లు కూడా ఉండేవి. కోనసీమ ప్రాంతాల్లో అయితే ఇంకా కొబ్బరి చెట్లు అంటే ఎట్లా ఉంటాయో తెలుసు. సో మనకి ఎక్కువ మరి కోనసీమ నుంచే మనకి కొబ్బరి వస్తూ ఉంటుంది. అలాగే కేరళలో కూడా మరి కొబ్బరి సాగు గురించి మనకు తెలిసిన విషయమే. ఎక్కువ మరి కొబ్బరి ఉత్పత్తి అంటే కేరళలోనే ఎక్కువగా ఉంటుంది మన ఇండియా వైడ్గా. సో వాళ్ళు తినేది కూడా మనమే స్వీట్ ఆయిల్ తీసుకుంటాం. సో కేరళ వాళ్ళు ఎక్కువ కోకోనట్ ఆయిల్ వంటల్లో వాడతారు. సో దాంతో వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు. అండ్ మనం కూడా కోకోనట్ ఆయిల్ మనం వంటల్లో వాడే ప్రయత్నం చేస్తే హెల్త్ పొజిషన్ అనేది మరి స్వీట్ ఆయిల్ కన్నా కూడా కోకోనట్ ఆయిల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం? పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి? మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమ్యూటా. విజయ్ డే, విక్టరీ ఓవర్ జపాన్ డే ఈరోజు జరుపుకుంటున్నారు జపాన్ ప్రజలు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ లొంగిపోతున్నట్టు ప్రకటించింది. అయితే ఆగస్టు 15, 1945 మన స్వాతంత్ర దినోత్సవం రోజే అఫీషియల్గా సంతకాలు పెట్టినప్పటికీ లొంగిపోయింది మాత్రం 2 సెప్టెంబర్ 1945 అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ మిషన్ మీద. ఈరోజు అంటే సెప్టెంబర్ 2నే మరి విజే డే అంటే ఈరోజుకి 81 ఏళ్ళు దాటినట్టు. ఈరోజే సరిగ్గా మరి యుద్ధం ముగిసిపోయింది, వాళ్ళు సరెండర్ అయిపోయినట్లు ప్రకటించారు. సో ఈరోజుని మరి ఆ రోజు జ్ఞాపకంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు జపాన్ ప్రజలు.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు టిబెటన్ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ప్రవాసంలో ఉన్న టిబెటన్లు తమ మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరుపుకున్న రోజు అని చెప్పొచ్చు. సరిగ్గా ఇదే రోజు 1960 సెప్టెంబర్ 2న వారు మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరుపుకున్నారు టిబెటన్స్.

శ్రోతలకి ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, విద్యార్థుల సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324 0852, మరొక నంబరు 2324 0853, 2955 0923. ఫోన్ నంబర్లు మరొకసారి 040 జత చేసి 2324 0852 2324 0853, 2955 0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. 1946 సరిగా ఇదే రోజు ఒక తాత్కాలిక ప్రభుత్వం మన భారతదేశంలో ఏర్పడిన రోజు. అంటే అప్పుడు బ్రిటిషర్స్ మనం రూల్ చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, తర్వాత ఇక్కడ భారతదేశంలో ఏర్పడుతున్న ఒత్తిడిని వాళ్ళు గుర్తించి ఎట్లయినా భారతదేశానికి మనం స్వాతంత్రం ఇవ్వాల్సిందని ఆ రోజే నిర్ణయించుకున్నారు. సో ఒకవేళ మరి స్వాతంత్రం ఇచ్చేసిన తర్వాత పాలన ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అలవాటు కావాలి, అంటే రూల్ చేయడం అనేది అలవాటు కావాలని చెప్పి 1946 వాళ్ళు ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనకు స్వాతంత్రం ముందు ఏర్పడిన మొట్టమొదటి సొంత ప్రభుత్వం అని చెప్పొచ్చు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మనం అనుకున్నట్టు ఇంతవరకు విజేడే మన ఆ రోజు జరిగింది కదా, మరి అయిపోయాక బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు అధికారం ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సెప్టెంబర్ 2, 1946 ఈరోజే దాన్ని మనం వార్షిక దినోత్సవంగా కూడా జరుపుకోవచ్చు. అయితే అధ్యక్షులు వైస్రాయ్ వేవెల్, తర్వాత మౌంట్ బాటన్, వైస్ ప్రెసిడెంట్ నిజమైన అధినేత జవహర్లాల్ నెహ్రూ అని అనొచ్చు. నెహ్రూ గారిని అప్పుడు ప్రధానమంత్రి అనలేదు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేవారు. తర్వాత ఈ గవర్నమెంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే నెహ్రూ గారు విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ చూసుకునేవారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోం సమాచార శాఖ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆహార వ్యవసాయ శాఖ, జాన్ మథాయ్ పరిశ్రమలు, జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ, ఇలా చాలామందికి మరి చాలా శాఖలు కేటాయించి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు.

0: రెయిన్బో 101.9.
1: శ్రోతలకు ఒక గమనిక, రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955509923. ఫోన్ నంబర్లు మరొకసారి 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. మరి ఈరోజుకు మరొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. బ్రిటన్ మరియు దాని భూభాగాలు జూలియన్ క్యాలెండర్ని మార్చుకొని గ్రెగోరియన్ క్యాలెండర్ను స్వీకరించాయి ఈరోజు నుంచి అని చెప్పొచ్చు. సో మార్పును వాళ్ళు స్వీకరించిన రోజు అని చెప్పొచ్చు. మరి గ్రెగోరియన్ క్యాలెండర్ని ఎక్కువ మంది

ఫాలో అవుతుంటారు కాబట్టి. సో మరి అందరిలాగే గ్రెగోరియన్ క్యాలెండర్ని మార్చుకోవాలనే నిర్ణయం తీసుకున్న రోజు బ్రిటన్ రోజు ఈరోజు జరుపుకుంటారు, అండ్ బ్రిటన్లో ఈ రోజును కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిసెంబర్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్తో పాటు డిఫెన్స్ ఎక్స్పో 2026 ప్రారంభానికి హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏరోస్పేస్ స్పేస్ రంగాల ప్రత్యక్ష ప్రదర్శనలు, స్టార్టప్ల మార్గనిర్దేశంపై చర్చించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆ పార్టీ పాలనపై తీవ్రస్థాయిలో ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రఘునాథపాలెం మండలానికి అదనంగా 2000 పీఎంవైజీళ్లతో పాటు ఏజెన్సీ, గిరిజన పంచాయతీల్లో డ్రైనేజ్ వసతుల అభివృద్ధికి 110 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. కేసీఆర్ నిర్మించిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజగుట్టలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, లక్ష్మణ్ కుమార్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. పరకాల అమరధామం స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్జా H1N1పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తూ జాగ్రత్తలు పాటిస్తే దానంతర తగ్గే సాధారణ ఇన్ఫెక్షన్ అని పేర్కొంది. జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆందోళన చెందకుండా తగినంత విశ్రాంతి, ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని, హైదరాబాద్లో సాధారణం కంటే 180

శాతం అధికంగా 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు స్టార్టప్ ఇండియా కింద ప్రభుత్వం పలు నూతన అప్డేట్లు మద్దతులను అందిస్తుంది. మరి ఆ ముఖ్యమైన అప్డేట్స్తో ఈరోజు మనం తెలుసుకుందాం మన స్టార్టప్ ఇండియాలో. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 08 52, 2324 08 53, 2955 09 23. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో స్టార్టప్ ఇండియా. డిపిఐఐటి గుర్తింపు పొందిన ఒక ప్రాజెక్టు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. డిసెంబర్ నాటికి భారతదేశంలో 2 లక్షలకు పైగా డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉన్నాయి. సో ఇందులో దాదాపు 50% స్టార్టప్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే వస్తున్నాయి. సో స్టార్టప్ ఇండియా అనేది బాగా వేగంగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. మరి స్టార్టింగ్లో స్టార్టప్ ఇండియా గురించి సరైన అవగాహన లేక మరి చాలామంది ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు చాలామంది కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత, మీన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత, చాలామంది స్టార్టప్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సో మనం ఆ స్టార్టప్ని స్టార్ట్ చేస్తే ఇంకా చాలామందికి మనం అవకాశం కల్పించవచ్చు. మనం ఒక దగ్గర వెళ్ళి జాబ్ చేయడం కన్నా మనమే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటు మనం చేయాలనుకున్న పనిని మనం మరి పర్ఫెక్ట్గా, మనం ఒక వ్యూ ఉంటుంది కదా, ఒక ప్రతి పర్సన్కి ఒక వ్యూ ఉంటుంది. సో ఆ వ్యూ ప్రకారం వెళ్ళాలి, ఫ్రీడమ్ కావాలి అని అంటే మరి జాబ్ చేస్తే సరైన ఫ్రీడమ్ ఉండకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన సుపీరియర్ ఏది చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఆ స్టార్టప్లో అయితే మరి తను ఏమనుకుంటున్నాడో దాన్ని యాస్టీస్ తను చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చాలామంది ఇండివిజువల్ ఐడియాలు ఎవరైతే ఉంటారో ఆ ఐడియాలు ఉన్న

0: వాళ్ళంతా కూడా స్టార్టప్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నో

0: తెచ్చారుటి అటి తాగి వాళ్ళతోటి వేశాము భేటి అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ తను టీ తాగడంలో ఘనాపాటి నీ వల్ల లాభాలు శతకోటి ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్
1: భాయ్
2: తరగడతకి దంకడం తత్తదిన్ తరగడతకి దంకడం తత్తదిన్ తరగడతకి దంకడం తత్తదిన్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. పిఐబి భాస్కర్ పోర్టల్ స్టార్టప్ల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా భాస్కర్ అనే కేంద్రీకృత పోర్టల్ని అందుబాటులోకి తెచ్చింది. సో మరి ఈ పిఐబి పోర్టల్ని మరి మీరు లాగానై మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఉన్నాడు చొక్కాల పైన కోరీల సంచిలోన సూపర్ స్టార్ ఉంటాడు హారుడోరు అద్దాల పైన లారీలు బళ్ళలోన.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్ట్అప్ ఇండియా. ఐబిఎఫ్ ఈ నిధుల సహాయంతో యంగ్ స్టార్టప్లకు మొదటి దశలో ఆర్థిక సహాయం అందించడానికి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండింగ్ స్కీమ్ SISES ద్వారా మద్దతు కొనసాగుతుంది. అలాగే ఇటీవల క్లీన్ టెక్, డీప్ టెక్ రంగాలలోని స్టార్టప్లు భారీగా నిధులను సేకరించాయని చెప్పొచ్చు. సో మరి స్టార్టప్ ఇండియాపై మరి రోజు రోజుకు యువతలో ఆసక్తి పెరుగుతుంది. స్టార్టప్ ఇండియాలో మరి వాళ్ళు దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. మరి స్టార్టప్ ఇండియా స్టార్ట్ అయినప్పటి నుంచి మరి ప్రతి సంవత్సరం గ్రోత్ సాధిస్తూనే ఉంది. మరి ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి విదేశాల నుంచి. మరి సహాయం కూడా అందిస్తున్నారు స్టార్టప్స్కి. సో మరి ఇక్కడ మన భారతదేశంలో స్టార్టప్ని బాగా పెంచాలి అనేదే మరి భారత ప్రభుత్వ లక్ష్యం. మరి ఒక ఉద్యోగం వెతుక్కోవడం కన్నా ఉద్యోగం కల్పించడం, అంటే మిగతా మరి చాలామంది మరి డిగ్రీస్ చేత పట్టుకొని బయటకు వస్తుంటారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించడం అనేది సాధ్యమైన విషయం కాదు. కాబట్టి మరి స్టార్టప్స్ ఉన్నట్టయితే, ఎక్కువ పెరిగినట్టయితే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి డిగ్రీ పూర్తి అయిన వ్యక్తులు ఆర్ బీటెక్ పూర్తయిన వ్యక్తులు మరి స్టార్టప్ వైపు ఆసక్తి చూపుతూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడంతో పాటు మరి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మరి దేశానికి మీరు హెల్ప్ చేసినట్టే అవుతుంది.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. గుడ్ రిటర్న్స్. డిపిఐటి రూపొందించిన సంస్థలకు సెల్ఫ్ సర్టిఫికేషన్, పేటెంట్ దరఖాస్తులు, రాయితీలు, ఆదాయ పన్ను మినహాయింపులు లభిస్తాయి. పూర్తి వివరాలు ఇంకా స్టార్టప్ ఇండియా వెబ్సైట్ని సంప్రదించండి. సో ఆ వెబ్సైట్ని సంప్రదిస్తే మరి ది స్టార్టప్ ఇండియాకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ స్టార్టప్ ఇండియా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఏమేమి ప్రణాళికలు వేసుకోవాలి అనేది చిన్న గైడ్లైన్స్ కూడా ఇస్తుంది స్టార్టప్ ఇండియా వెబ్సైట్. సో ఆ స్టార్టప్ ఇండియా వెబ్సైట్ని సంప్రదించి, సో మీరు సపోజ్ ఒక బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే ఉన్నారు, సో మీరు ముందు ఈ కోర్స్ అయిపోగానే మీరు ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటి నుంచే మీరు ప్రణాళికలు వేసుకొని మరి ఆ స్టార్టప్ ఇండియా వెబ్సైట్ని లాగాన్ అయి, సో మీ ఇప్పటి నుంచే ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ అనుకొని మరి మీరు ముందు ప్రణాళిక వేసుకొని బీటెక్ అయిపోగానే ఆ స్టార్టప్లోకి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా బాగుంటుంది. సో మీరు జాబ్ వెతుక్కోవడం కన్నా మీరే ఇతరులకు జాబ్ క్రియేట్ చేసే సోర్స్ మీకు స్టార్టప్ ఇండియా వల్ల వస్తుంది. శ్రోతలకు ఒక గమనిక, రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఫోన్ నంబర్స్ మరొకసారి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మీరు మాట్లాడవచ్చు, సమాధానాలు పొందవచ్చు.
2: Bringing on the new flavor for the 2007. Bringing on much love for all of AP. And this is DE on the mic tonight. Bringing

0: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
1: ఇతర ఎయిర్పోర్ట్ల గురించి చర్చించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ నాయకుడిగా విఫలమయ్యారని, ఆయన నాయకత్వంలోనే ఓడిపోయిందని విమర్శించారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్పై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. 10 ఏళ్ల పాటు తానే సీఎం అని రేవంత్ చెప్పడంతో మంత్రులు నేతలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. వరదల వల్ల కష్టాల్లో ఉన్న నేపాల్కు భారత సత్వర సాయం అందించింది. క్లిష్ట సమయంలో తమ దేశాన్ని ఆదుకునేందుకు నేపాల్ ప్రధానమంత్రి బలెన్ షా భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతల భాషను ప్రజలు గమనిస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కనద్దని ఎద్దేవా చేశారు. ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల పెండింగ్పై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బకాయిల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు దీక్ష చేపట్టనున్నారు. డీపీఆర్ లేకుండా మూసీ రివర్ ఫ్రంట్ కోసం భూములు ఎలా సేకరిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి భూసేకరణ చేయకూడదని ఆదేశించింది. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు నాటికి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు చార్జ్షీట్ విడుదల చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాల ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.
2: నేను మెడ ముట్టుకుంటే తడగొట్టినట్టే

0: FM Rainbow 101.9.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీ సందేహాలు చెప్పొచ్చు, సమాధానాలు పొందవచ్చు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಸ್ವಾಮಿಯೇ
1: ಶರಣಮಯ್ಯಪ್ಪ ಪಳ್ಳಿ

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: శ్రోతలకు ఒక గమనిక, రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, విద్యార్థుల సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ జతచేసి 040 జతచేసి 2324085223240853 2955-09-23 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. స్టూడియోలో సమయం 5:45 దాటి 46 సెకండ్లు. ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కార్డియాక్ హెల్త్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కె సందీప్ గారు.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో గత 25 ఏళ్లుగా కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్,
0: మన బాడీలో ఉన్న అవయవాలన్నింటిలో గుండె చాలా ప్రధానమైనది. ఈ గుండెకి సంబంధించి త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ రెండు మనం ఎలా ఫాలో అవ్వాలంటారు
1: సార్? 100% మనకు మన గుండె అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అవయవము. మామూలుగా మన లైఫ్ స్టైల్లల్లో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ టెన్షన్స్, పని చేసేది, ఈ అన్నిట్లో ఫాస్ట్నెస్ అవన్నీ ఎక్కువైపోతున్నవి. హడావిడి ఎక్కువైపోతుంది చాలామందికి, స్ట్రెస్ ఎక్కువైపోతున్నవి. ఇంకా వాళ్ళకు టైము దొరకట్లేదు నిద్రకు పోదామన్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మనకు ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ అయిపోయింది జీవన విధానం. దాంతో ఈ స్ట్రెస్ పెరగడం వల్లనే గుండె హార్ట్అటాకులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో అప్పుడు చాలా వెరీ రేర్గా ఉండేది హార్ట్అటాక్స్. ఒక 30 ఇయర్స్ క్రితం చూస్తే ఎవరో 100కు 1-2 ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ గుండె సంబంధించిన బాధలు 20-30% అది అబోవ్ ఏజ్ 20-25 నుంచి మొదలుకొంటే అప్ టు ఇక 80 కానీ 90 కానీ ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే జీవన శైలి విధానంలో చాలా స్ట్రెస్ పడుతున్నారు అందరూ. టైంకు నిద్ర లేకపోవడం, ఆహారం కూడా చాలామంది ఇప్పుడు ఇంటి ఆహారం అనేది దాదాపు చెప్పాలంటే తగ్గిపోయింది. ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకు వండుకునే టైం ఉండకపోవడము, ఆఫీస్ టైం ఎక్కువ, ప్రైవేట్ జాబ్లలో కూడా టైంకు రాకుంటే వాళ్ళకు, ఇవన్నీతోనే స్ట్రెస్, ఎవ్రీథింగ్ స్ట్రెస్. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఈ తొందర

0: అదే స్ట్రెస్. దాంతో ఈ మనకు ఆ ప్లాక్ రప్చర్ అంటాం, ఆ క్లాట్ ఫార్మేషన్ అనేది సడన్గా వస్తుంది ఈ స్ట్రెస్ వలన. అది రప్చర్ అయిపోయి బ్లడ్ ఆ వెజల్స్లో, మనకు హార్ట్కు మూడు రక్తనాళాలు ఉంటాయి, రైట్ ఒకటి, లెఫ్ట్ రెండు. సో ఈ రక్తనాళాలు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సప్లై చేస్తుంది. ఈ వాల్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ సార్. వాల్స్ అనేది మనకు హార్ట్లో నార్మల్గా మనం గుండె నార్మల్గా చూస్తే నాలుగు గదులు, నాలుగు వాల్వులు ఉంటాయి. రక్తనాళాలు మూడు ఉంటాయి, బయట ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ రెండు. ఈ వాల్వుకున్నో మళ్ళీ వెజల్స్కి రక్తనాళాలు డిఫరెంట్, వాల్వ్ లోపల ఉంటాయి, రక్తనాళాలు బయట ఉంటాయి. మనకు రక్తనాళాలు వచ్చే ఈ సంబంధిత బ్లాకేజ్ అనేది అది సడన్గా కావచ్చు, అది మెల్లమెల్లగా స్లోగా కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఈ స్లోగా మెల్లమెల్లగా కూరుకుపోయి కూరుకుపోయి మెల్లమెల్లగా వాళ్ళ సింప్టమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. ఏదో మంచి అసిడిటీ అనుకుంటారు, లైట్, కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తెలియదు అమ్మంటలాగా.
1: సాధారణంగా ఎటువంటి సింప్టమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్?
0: ఎస్, మీరు అది దట్ ఈస్ మో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఈ హార్ట్ పెయిన్ అనేది చెస్ట్ మధ్య భాగంలో వస్తుంది, అంటే ఇంగ్లీష్లో బుక్స్లలో రెట్రోస్టినల్ అంటారు. రెట్రోస్టినల్ అంటే చెస్ట్ మధ్యలో, అంటే మన నెక్ నుంచి మొదలుకుంటే కింద ఈ మనకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏదైతే సింప్టమ్స్ వస్తాయో ఆ మధ్య చెస్ట్ మధ్య భాగంలో బరువు అనిపిస్తుంది. కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కొంతమందికి అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ లాగా ఉంటుంది, అసిడిటీ లాగా. ఇవన్నీ సింప్టమ్స్, మెయిన్ హార్ట్ సింప్టమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, అది చాలామంది ఏంటంటే మధ్యలో వచ్చేసరికి అసిడిటీ అనుకుంటారు. హార్ట్ మనకు ఉండే లొకేషన్ చెస్ట్లో, మన చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ సైడ్ 2/3 ఉంటుంది, రైట్ సైడ్ 1/3 ఉంటుంది, కానీ మనకు వచ్చే సింప్టమ్ మాత్రం చెస్ట్ మధ్యలోనే వస్తాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ నెక్కు కానీ చేయికి లాగడము, ఇవన్నీ సింప్టమ్స్ వస్తాయి. దానిలో రెండు రకాలు ఉంటాయి సార్ హార్ట్లో, అటాక్లలో. ఒకటి మనకు మైనర్ అటాక్ అంటాము, ఇంకోటి మేజర్ అటాక్ అంటాము. ఈ మైనర్ అటాక్లో ఏంటంటే మనకు పని చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఏదైనా ఎగ్జర్షన్లో, తిన్న తర్వాత, యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు వాళ్లకు పెయిన్ అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగా తగ్గిపోతుంది, అది మైల్డ్ అటాక్ అంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది వాళ్ళు అలా 3-4 times వచ్చి నెగ్లెక్ట్ చేస్తే అది మేజర్ అటాక్ దారితీస్తుంది సార్. మేజర్ అటాక్లో ఏమంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్.
1: మైనర్ అటాక్ సింప్టమ్ లాగే ఉంటుంది సార్, మనకు తెలియదు వచ్చిందని.
0: మైనర్ అటాక్లో సింప్టమ్ తెలుస్తుంది సార్. సింప్టమ్ ఏంటంటే మనం ఈ మేము చెప్పాను కదా మీకు, ఇప్పుడు నొప్పి వస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్. మీరు ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కారు సార్, రెండు ఫ్లోర్ ఎక్కారు, కొద్ది చేతులు అన్ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు కూర్చుంటాడు,
1: మామూలుగా అసలు మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కితే ఒక న్యాచురల్ అలుపు అందరికీ ఉంటుంది.
0: అది ఉంటుంది సార్. ఇప్పుడు సెకండ్ నుంచి అది కాకుండా ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే ఆ అలుపు వస్తుంది, ఛాతి మధ్యలో అన్ఈజీగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది, అది 100% హార్ట్ సింప్టమ్స్. ఇక మేజర్ అటాక్లో ఎలా ఉంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్, అది స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, కొంతమంది పల్స్ తగ్గిపోయి మళ్ళీ అన్కాన్షియస్ బీపీ తగ్గిపోయి, ప్లస్ ఇవన్నీ సింప్టమ్స్, చేయి లాగడము, మళ్ళీ ఆ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ నెక్, ఇవన్నీ మేజర్ అటాక్స్.
1: ఇవన్నీ అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా అసలు గుండెకి సంబంధించి వ్యాధి ఉంది అనడానికి ఇంకా ఎర్లీ సింప్టమ్స్ లాగా ఏమన్నా ఉంటాయా?
0: ఒకటి సార్, ఇప్పుడు మీకు ఫస్ట్ కొంతమందికి మైల్డ్ సింప్టమ్స్ తెలుస్తాయి, ఆ సింప్టమ్స్ మనకు డయాబెటిక్లో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది.
1: ఇది గుండె సమస్యకి, మధుమేహంకి, డయాబెటిస్కి చాలా లింక్
0: లింక్ 100% సార్.
1: ఈ డయాబెటీస్ వల్ల నొప్పి ఎందుకు తెలియదు సార్?
0: అది ఆ నర్వ్ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది సార్ మనకు, ఆ హార్ట్కి సప్లై చేసే. ఇప్పుడు మనకు కాళ్ళల్లో తిమ్మిళ్ళు వస్తాయి కదా, అలానే హార్ట్కి సప్లై చేసే నరాలలో కూడా ఆ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్స్ ఎఫెక్ట్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకు. సో దానివల్ల మనకు నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది వాళ్ళకు, కొంతమంది సైలెంట్ అటాక్ అంటారు. ఇంకా మనకు సింప్టమ్స్ ఉండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఈసీజీ చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడి పోయినా ఫస్ట్ ఆ సింప్టమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కొలీగ్స్, సీనియర్స్, కార్డియాలజిస్ట్ కానీ ఎవరిన ఫిజిషియన్స్, వాళ్ళకు ఇప్పుడు అందరికి మనకు పేషెంట్ను కొంతమంది నార్మల్ అనే ఇంటికి పంపించేస్తారు ఈసీజీ. సో అది ఒకసారి సడన్గా నొప్పి వచ్చినప్పుడు కూడా ఈసీజీ నార్మల్ ఉంటుంది సార్.
1: ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో ఈసీజీ తీశారు, ఈసీజీలో ఏమీ లేదు, ఈసీజీ నార్మల్గానే ఉంది అయినప్పటికీ మనము అక్కడ నిశ్చయించుకోకూడదు.
0: ఎస్ సార్,
1: మనకి ఏ ప్రాబ్లం లేదు అని వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్.
0: ఎస్, అది ఎలా అంటే మనం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి అక్కడే ఉండి మన డాక్టర్ గారికి, వాళ్ళు మోస్ట్లీ చాలామంది రిపీట్ ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఒక 1 hour అక్కడ ఉంచేసి

0: ఇంకొక బ్లడ్ శాంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది ట్రాప్ అయి అంటారు, ట్రోపోనిన్. ఆ బ్లడ్ శాంపుల్లో కూడా తెలిసిపోతుంది అటాక్ వచ్చింది లేనిది. మళ్ళీ అంటే కొంతమందికి ఆ సిమ్టమ్స్ ఉండి ఈసీజీ కొంతమంది మైల్డ్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆ 1 అవర్ తర్వాత చేంజెస్ వస్తాయి. అప్పుడు మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బెటర్ మనం తొందరగా వెళ్ళి 1 అవర్ వీళ్ళకి. కొంతమందికి పేషెంట్లకు హరీబరి ఉంటారు, పోవాలి పోవాలి అని, అట్లా వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి కొద్ది కౌన్సిలింగ్ చేసి చెప్పి మనం మళ్ళా రిపీట్ చేసుకొని మిగతా ఎకోకార్డియోగ్రామ్లో. చాలామంది అనుకుంటారు ఎకోకార్డియోగ్రామ్ చేస్తే హార్ట్, ఎకోకార్డియోగ్రామ్ తెలుస్తుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఇంతకుముందు ప్రీవియస్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఫంక్షన్ ఏమన్నా ఉందా అది తెలిసిపోతుంది. సో ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, ట్రోపోనిన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టెస్టులు. మనం ప్రతి హాస్పిటల్లో ఎక్కడైనా చిన్న నర్సింగ్ హోమ్లలో కూడా అందరు చేస్తున్నారు. ఇది
1: చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, ఈసీజీ గురించి, తర్వాత 2D ఎకోగ్రామ్ గురించి, మీరు చెప్పిన ట్రోపోనిన్ టెస్ట్ గురించి. గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ మూడు టెస్టులు ఆధారంగానే మనం, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని
0: 90% డయాగ్నోస్ అవుతుంది,
1: కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది డాక్టర్ గారు. అయితే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని ఇటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
0: అది ఇప్పుడు నవడేస్ మీరు అన్నట్టు ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము, ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్ సార్. ఎందుకంటే డ్యామేజ్ మజిల్కి, హార్ట్ మజిల్కి డ్యామేజ్ ఎక్కువైతుంది, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్ది మనకు ఆ యొక్క కొల్లాటరల్స్ అంటాం, హార్ట్కు సప్లై చేసే నాళాలలో చిన్న చిన్న నాళాలు అవి కొద్దిగా పెద్దగా అయిపోయి బ్లడ్ సప్లై అనేది మిగతా ఒక ఏరియా బ్లాక్ అయినా కానీ ఇంకో ఏరియాకు బ్లడ్ సప్లై అందిస్తుంది. దానివలన ఆ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు డ్యామేజ్, ఆ హార్ట్ ఫంక్షన్ బాగా డ్యామేజ్ కాదు. యంగ్ ఏజ్లో ఆ పిల్ల కాలువలు అంటాం కొల్లాటరల్స్, చిన్న వెజల్స్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది యంగ్. అందుకని యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక ఇంకా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ ఏ డిసీజ్ కానీ ప్రజెంట్గా చూస్తే మీరు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా క్యాన్సర్లు ఇంకొక 5-10 ఇయర్స్లో చాలా ఎక్కువైతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాన్సర్ అని జెనెటిక్స్, 99% డిసీజెస్ అన్ని జెనెటిక్స్. ఈ హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ జెనెటిక్స్, అది ఎవరు ఆపరు, ఇది ఒక ప్రాపర్టీ లాగా
1: జన్యుపరమ.
0: యంగ్ ఏజ్లో కనుక మన తల్లిదండ్రులకు కనుక హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కు 90-70-80-90% ఛాన్సెస్ ఉంటాయి.
1: దే షుడ్ బి ఆల్వేస్
0: బి ప్రికాషన్స్. అందుకే మనం ఫాస్ట్గా, మనం కొంతమంది ఫాస్ట్గా అంటే టైప్ ఏ పర్సన్ అంటారు, టైప్ ఏ అంటే వాళ్ళకు ఫాస్ట్ పని చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, పని కాకుండా అదే ఆలోచిస్తారు. అది ఆ టైపు కొద్దిగా పర్సనాలిటీని మనం తగ్గించుకొని, ఆ స్ట్రెస్ని తగ్గించుకొని, నిద్ర కొద్దిగా మంచి మనకు 7-6-7 అవర్స్ మంచి నిద్ర పోయి, మోషన్ ఒకటి, కాన్స్టిపేషన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్ సార్. ఈ కాన్స్టిపేషన్ ఒకటి మనం ఉండకుండా చూసుకుని నిద్ర బాగుండి, కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది లేని మానవుడు లేడు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామంటే టైం 5 నిమిషాలు ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో టెన్షన్ పడుతుంటారు, అది కూడా మేజర్ స్ట్రెస్. సో ఇవి మనం తగ్గించుకుంటే ఈ మన హార్ట్ అటాక్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు సార్. ఇంకా నెక్స్ట్ రొటీన్గా మీరు అడిగారు కదా, రొటీన్ టెస్ట్లు ఒక ఏజ్ అంటే మామూలుగా 25-30 ఇయర్స్ దాటాక మనం చేయించుకోవాల్సినవి ఫస్ట్ షుగర్స్ అండి. షుగర్స్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలామందికి వస్తున్నవి. కొలెస్ట్రాల్ ఒకటి, మీరు కొలెస్ట్రాల్ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ చూడగానే చాలామంది ప్యానిక్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూడగానే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంత అవసరం లేదు, అంత ప్యానిక్ కావడం అవసరం లేదు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్ అంతే.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్తో. జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో కార్డియక్ హెల్త్ అనే అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె సందీప్ గారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: స్టూడియోలో టైం 5:59 దాటి 40 సెకండ్లు. సో మీ నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది కాబట్టి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ రాజేష్. మరి కాసేపట్లో జంజీ యువ

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:01 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఎప్పటిలాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మొదలు పెట్టేద్దాం మన ఈనాటి ఈ షోని సూపర్ ట్రాక్ తో. సో డోంట్ గో అవే, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది.
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
0: FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಗಾಂಧಿ ಶಿಲ್ಪ ಬಜಾರ್, ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಎ ಗ್ರ್ಯಾಂಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂಡ್ ಸೇಲ್ ಆಫ್ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್, ತೆಲಂಗಾಣ ಕಲಾಭಾರತಿ, ಎನ್ಟಿಆರ್ ಸ್ಟೇಡಿಯಂ ಆಪೋಸಿಟ್ ಇಂದಿರಾ ಪಾರ್ಕ್, ಕವಾಡಿಗುಡ, ಹೈದರಾಬಾದ್. ಆಗಸ್ಟ್ 29 ನುಂಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 7 ವರೆಗೂ ಕಮಿಷನರ್ ಹಸ್ತಕಳಲ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ, ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಜೌಳಿ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಸೌಜನ್ಯಂತೋ ತೆಲಂಗಾಣ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ತಯಾರೈನ ಹಸ್ತಕಳಾ ವಸ್ತುವులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ లో సమయం 6:11 అయితే అయిపోయింది. ఎస్, ఇవాళ్ళ సెప్టెంబర్ 2, ఈ సెప్టెంబర్ 2 కి వరల్డ్ వైడ్ ఈ రోజుకి ఉన్న స్పెషాలిటీ అండ్ దాంతోపాటు ఇండియన్ హిస్టరీలో ఈ రోజుకు ఉన్న స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో డోంట్ గో అవే, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కమింగ్ అప్.

శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారితో పాటు విద్యార్థుల సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు కూడా పాల్గొంటున్నారు. వారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 040ను జతచేసి 23240852, 23240853 మరియు 29550923. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రక్రియ గురించి నేరుగా మీరే మాట్లాడి తెలుసుకోవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: FM Rainbow 101.9.

వరల్డ్ వైడ్ ఈ రోజుకి ఉన్న స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం అని ఇందాకే చెప్పాను కదా. ఎస్, సెప్టెంబర్ 2 వరల్డ్ కోకోనట్ డే. సెప్టెంబర్ 2 వరల్డ్ కోకోనట్ డేగా జరుపుకుంటాము. కొబ్బరి మనకు కేవలం ఒక ఫుడ్, హెల్త్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అలా ఒక్కటి అని చెప్పలేం కదా, ఎన్నో రంగాల్లో ఉపయోగ

పడే ఒక అమేజింగ్ న్యాచురల్ రిసోర్స్. కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, అక్కడి నుంచి కొబ్బరి పీచు వరకు కూడా ప్రతి భాగాన్ని ఉపయోగం పడే ఒక అమేజింగ్ రిసోర్సే మనకి కొబ్బరి. అందుకే కోకోనట్ ఫార్మర్స్కి సపోర్ట్ ఇస్తూ సస్టైనబుల్ కోకోనట్ కల్టివేషన్ గురించి అవేర్నెస్ పెంచడం కోసం ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఇస్ ఫర్ వరల్డ్ కోకోనట్ డే. సో ఫర్ ఆల్ ద కోకోనట్ లవర్స్, హ్యాపీ వరల్డ్ కోకోనట్ డే. మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: అభూతపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: FM Rainbow 101.9.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారితో పాటు విద్యార్థుల సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొంటున్నారు. శ్రోతల సందేహాలకు వారు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు STD కోడ్ 040ను జత చేసి 2324085223240853 మరియు 2955093. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రక్రియ గురించి నేరుగా మీరే తెలుసుకోవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:51 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఇండియన్ హిస్టరీలో ఈ రోజుకున్న స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే సెప్టెంబర్ 2కి ఒక ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపు కూడా ఉంది. 1991లో ఈ రోజున భారతదేశపు తొలి ఇండిజీనియస్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన HAL HPT 32 ఆధారపడిన విమానయాన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన దశలు గుర్తుకు వస్తాయి. మన దేశం ఏవియేషన్ టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ వైపు వేసిన అడుగులు గుర్తుకు వస్తాయి. అంత స్పెషల్ మనకి ఈ సెప్టెంబర్ 2. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీకోసం ఒక సూపర్ ట్రాక్ అయితే వెయిట్ చేసేస్తుంది. సో స్టే ట్యూన్డ్.

ఉన్నట్టాగు చేయమా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 7 గంటలైంది. ఇప్పుడు మీరు వింటారు అనువంత కార్యక్రమంలోని ఎపిసోడ్ నంబర్ 6.

ಹಲೋ ಡಿಯರ್ ಲಿಸನರ್ಸ್, ವೆಲ್ಕಮ್ ಟು మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన లైఫ్ లో ప్రతిరోజు మార్నింగ్ ఒక అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. అదే ద గ్రేట్ మార్నింగ్ రేస్. ప్రతి మార్నింగ్ మనం బెడ్ మీద అలాంటి ఇలాంటి నిద్ర కాదు, మంచిగా డీప్ స్లీప్ లో ఉంటాం. అండ్ అప్పుడే మన ఫోన్ లో అలారం మోగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ స్నూజ్ బటన్ కి ఒక దెబ్బ వేసి ఇంకా 2 నిమిషాలు, ఇంకొక 5 మినిట్స్ అని చెప్పి మళ్ళీ పడుకుంటాం. కట్ చేస్తే చాలు, లేచేసరికి టైం డైరెక్ట్ గా 8:30 or 8:45 అయిపోయి ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ లేవగానే ఒక రేస్ జరుగుతుంది. అమ్మా నా డ్రెస్ ఎక్కడా, అమ్మా నా ఐడి కార్డ్ చూసావా, టిఫిన్ బాక్స్ పెట్టావా అంటూ ఇల్లంతా హడావిడి. అలాంటి ఒక నార్మల్ మార్నింగ్ ప్రియా ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రియా, ప్రియా టైం ఎంతైందో చూసావా? 7 నుంచి లేపుతున్నా, 8 అవుతుంది, లెయ్యి. ఏంటి 8? అమ్మా నా అలారం మోగలేదా? మోగింది. మరి నువ్వే ఆపేశా? నేనా? చాచాచా, నువ్వే, అది కూడా 3 సార్లు. సరే సరే అమ్మా, నా బ్లాక్ టాప్ ఎక్కడా? నాకేం తెలుసు, నేను ఇక్కడే పెట్టాను. అందుకే చెప్తా అన్ని రాత్రే పెట్టుకో అని. అమ్మా ప్లీజ్ ఇప్పుడు లెక్చర్ ఇవ్వకు, బ్లాక్ టాప్ ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు ప్రియా. అయ్యో దొరకట్లేదే. సరే సరే ఈ బ్లూది వేసేసుకుంటాలే. అమ్మా నా జీన్స్ వాష్ చేసావా? ప్రియా ఓకే ఓకే, అడగకూడదు. అర్థమైంది. టిఫిన్ దును ముందు రా. టైం లేదమ్మా. టైం లేకపోవడం ఏంటి, నువ్వు లేట్గా లేచావు. సరే సరే సారీ. అమ్మా నా ఐడి కార్డ్ చూసావా, నిన్న టేబుల్ మీదే పెట్టాను. ప్రతిరోజు అన్ని టేబుల్ మీద ఎందుకు పెడతావు ప్రియా నువ్వు? మళ్ళీ పొద్దునే నన్ను అడుగుతావు. నీ బ్యాగ్లో చూడు. చూస్తున్నా అమ్మా చూస్తున్నా, కన్నా బ్యాగ్లో లేదు. సైడ్ పాకెట్లో చూడు. దొరికింది. యూఆర్ మై సేవియర్ అమ్మా, థ్యాంక్ యూ. ప్రియా రోజు పొద్దున్నే ఇదే చేస్తాను, ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ తిను. ఆఫీస్లో తింటాలే అమ్మా. పోనీ టీ? వద్దు వద్దు, అది కూడా ఆఫీస్లో తాగేస్తా. నిన్నేమో అమ్మా రేపటి నుంచి ఎర్లీగా లేస్తా, రోజు మార్నింగ్ కలిసి ఇద్దరం టీ తాగుదాం, యాక్చువల్లీ టీ కూడా నేనే పెడతా అని పెద్ద డైలాగ్ వేసావు. అది నిన్న రాత్రి ప్రియా చెప్పిన మాటలమ్మా, ఇవాళ మార్నింగ్ ప్రియా సిచ్యువేషన్ వేరు. అదే అదే, సరే సరే బాయ్ అమ్మా, మెల్లగా వెళ్ళు. ఓకే ఓకే. మన మార్నింగ్ కూడా కొన్ని రోజులు ఇలానే ఉంటుంది కదా. లేట్గా లేస్తాం, దొరికిన బట్టలు వేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం, రోడ్ మీద ట్రాఫిక్ని తిట్టుకుంటూ కాలేజ్కో ఆఫీస్కో రీచ్ అవుతాం. ఎవరైనా ఎందుకు లేట్ అయింది అని అడిగితే రీజన్స్ మాత్రం రెడీగా పెట్టుకుంటాం. అరే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే తెలుసా, సిగ్నల్ పడింది, క్యాబ్ లేట్ వచ్చింది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. కానీ ఎక్కడో నిజం మనకు కూడా తెలుసు, లేట్ అయింది యాక్చువల్లీ మన వల్లే అని. ఎనీవే, ప్రియాకి ఆ హడావిడంతా మార్నింగ్తో అయిపోయిందా లేక ఆ ఇరిటేషన్ ఈవినింగ్ వరకు ఫాలో అయిందా, పదండి చూద్దాం. హాయ్ తల్లి, వచ్చేసావా? హౌ వాజ్ యువర్ డే బెటా?

బాగానే ఉండేలే అమ్మ. ఏమైంది ప్రియా, ఆ ఫేస్ అలా పెట్టావు? మార్నింగ్ నాకు లేట్ అయింది కదమ్మా, మీటింగ్కి వెళ్లేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. మా మేనేజర్ ఫుల్ తిట్టాడు. లంచ్ కూడా చాలా లేట్గా చేశా, అండ్ నేను లంచ్ చేస్తున్నప్పుడే మా మేనేజర్ మళ్ళీ పిలిచాడు. మార్నింగే డోస్ పడింది కదా అని ఇంకా నేను కూడా తింటున్నా ఇది చేస్తున్నా అని చెప్పకుండా వెళ్ళిపోయా. ఫుల్ వర్క్ అమ్మా, అసలు నా లంచ్ కూడా ఫినిష్ చేయలేదు నేను. అయ్యో తల్లి, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండేమో కదా, చాలా.

అమ్మ, అసలు నా లంచ్ కూడా ఫినిష్ చేయలేదు నేను. అయ్యో తల్లి, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండేమో కదా. చాలా ఆకలి అవుతుందమ్మా, ఒక దోశ వేసి ఇవ్వవా? ప్రియా ప్రియా ప్రియా, అలా కాలు చేతులు కడుక్కోకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చోకు. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను నీకు దోశ వేసిస్తా. అబ్బా సరే, వెళ్తున్నాలే. ఇదిగో తీసుకో, కొంచెం టీ లేదా కాఫీ కూడా ఏమైనా పెట్టివ్వమంటావా? హెడిగ్గా కూడా ఉందేమో కదా. హా అమ్మా, ఇవ్వవా ప్లీజ్. అండ్ ఇంకొక దోశ కూడా. ఎంత ఆకలి పెట్టుకున్నావో చూడు, మార్నింగ్ లేట్గా లేచావు, అన్నీ వెతుక్కుంటూ టైం అయిపోయింది, టిఫిన్ కూడా తినలేదు, మళ్ళీ లంచ్ కూడా సరిగ్గా చేయలేదన్నావు. అమ్మా, ఇప్పుడు నేను తినేటప్పుడు కూడా తిట్టాలా? సరే సరే తిను. కానీ నిజంగా అమ్మా, పొద్దున్నుంచి ఏదో రేజ్లో ఉన్నట్టు ఉంటుంది. లేచిన దగ్గర నుంచి ఆఫీస్ రీచ్ అయ్యే వరకు ఒక్క నిమిషం కూడా కామ్గా లేదు తెలుసా. మరి కొంచెం ముందే లేవచ్చు కదా ప్రియా. అది చెప్పడం ఈజీ అమ్మా, నువ్వేమో అలారం మూగక ముందే లేస్తావు, నీకేం తెలుస్తుంది నా కష్టాలు. నాకు తెలీదా? అంటే నువ్వు ఎప్పుడు టైంకి రెడీగా ఉంటావు కదా. ప్రియా, నేను పొద్దున లేచేది ఓన్లీ నా కోసం అనుకుంటున్నావా? మరి నీకు టిఫిన్ రెడీ చేయాలి, మీ నాన్నకి లంచ్ బాక్స్ పెట్టాలి, బట్టలు, బ్యాగ్స్, కీజ్, ఎవరికి ఏది దొరకకపోయినా అమ్మా అని నన్నేగా అడుగుతారు. మీరు టైంకి బయలుదేరితేనే నాకు ప్రశాంతం, నీకు లేట్ అయితే మీతో పాటు నేను కూడా పరిగెడతానే ఉండాలి. మరి నీకు చిరాకు రాదా అమ్మా? ఎందుకు రాదు, వస్తుంది. కానీ అమ్మని కదా, నాకు ఇలా ఏ ఎక్సెప్షన్స్ ఉండవు. సరే సరే ముందు తిను, చల్లారిపోతుంది. అమ్మా ఏంట్రా, రేపటి నుంచి నా బట్టలు బ్యాగ్ అన్నీ నేను రాత్రే రెడీ పెట్టేసుకుంటా, మిమ్మల్ని మార్నింగ్ అస్సలు సతాయించను. అబ్బో సరే చూద్దాంలే. అమ్మా నిజంగా, సరే సరే తిను. డియర్ లిసనర్స్, మనం టైంకి బయలుదేరాలని మనకంటే ముందే లేచి మన వెనకాల పరిగెడుతూ మనతో పాటు టెన్షన్ పడే వాళ్ళు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరుంటారు. అది నీ వైఫ్ కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, లేదా నాన్న కూడా అవ్వచ్చు. మనకి టిఫిన్ లేట్ అయితే చిరాకు వస్తుంది, కానీ టిఫిన్ చేసి బాక్స్ ప్యాక్ చేసి మనం తినకుండా వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మేబీ టైం మేనేజ్మెంట్ అంటే మన కోసం ఒక 15 మినిట్స్ ముందు లేవడం మాత్రమే కాదు, మన కోసం రోజు పరిగెడుతున్న వాళ్ళకి ఒక 15 మినిట్స్ తక్కువ పరిగెత్తే ఛాన్స్ ఇవ్వడం కూడా. మరి రేపు మార్నింగ్ అలారం మోగినప్పుడు స్నూస్ కొట్టే ముందు ఒక్కసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ అండ్ కీప్ లిస్నింగ్ అనువంతా.

మీరింతవరకు అనువంత కార్యక్రమం విన్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:15. సో మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రాంలో. సో ప్రతిరోజు హలో రెయిన్బో ప్రోగ్రాంలో మనం చక్కటి టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఇవాళ హలో రెయిన్బో ప్రోగ్రాంలో టాపిక్ ఏంటి అంటే, పుస్తకం ఒక మంచి మిత్రుడు అంటారు కదా, అలాగే మనందరికీ ఫేవరెట్ బుక్స్ ఉంటాయి, అండ్ దానికి కొన్ని స్పెషల్ రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇవాల్టి హలో రెయిన్బో టాపిక్ ఏంటి అంటే, మీ ఫేవరెట్ బుక్ ఏంటి అండ్ ఎందుకు, మీకు ఆ బుక్ ఎందుకంత ఫేవరెట్. సో దిస్ ఈజ్ అవర్ హలో రెయిన్బో టాపిక్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 040-23-23-0030, 040-23-23-4821 and 040-29-70-4715. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:22 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రాంలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
1: నమస్తే అండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
0: మంగా భాస్కర్ గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: సూపర్ అండి.
1: అయితే చిన్నప్పటికి వెళ్ళిపోయాను అన్నమాట పుస్తకం అనగానే. ఎందుకంటే ఇప్పుడు కూడా చిన్నప్పుడు బాగా గుర్తుంటాయి మనకి.
0: అవును,
1: ఇప్పుడు ఇప్పుడు వాటికన్నా కూడా చిన్నప్పుడు. అందుకే అంత చిన్నప్పుడు బ్రెయిన్ బాగా షార్ప్ గా ఉంటుంది.
0: కరెక్ట్.
1: అయితే ఊళ్ళో చిన్న నేర్పిస్తారు చదువుతాం, ఊళ్ళో కాకుండా చిన్నప్పుడు మా చందమామ బాలమిత్రతో చాలా అనుబంధం అండి. అంటే ఇంత చదవడం రాకపోయినప్పుడు కూడా అన్నయ్యలో అక్క అందరం చూసిందా అంటే అది చదివి నీటి కథలు అవన్నీ చదివి వినిపించారు. మీరు చూస్తూనే ఉంటారు అది చందమామలో ఆ బొమ్మలు నీటి కథలు చిన్న సామెతలు నీటి వాక్యాలు అన్నీ ఉండేవండి. ఇప్పటికీ అది చూస్తుంటే
0: గ్రేట్ నాలెడ్జ్.
1: భానుమతి రామకృష్ణ గారి హాస్య కథలు ఎంత బాగుంటాయండి. అత్తగారు ఆవకాయ, అత్తగారు మరొక కాంతి ప్రయాణం, అంటే అలాంటివన్నీ కూడా మనకి ఎన్నో నవల్స్ చదివి ఉండొచ్చు కానీ కొన్ని అలా గుర్తుండిపోతాయి. ప్రస్తుతం మాత్రం ఈనాడు మ్యాగజైన్ సండే సండే ఈనాడు న్యూస్ పేపర్తో పాటు పుస్తకం వస్తుంది ఆదివారం ఆదివారం సండే. ఎంత బాగుంటదండి. అందులో స్టోరీ అనే కాదు ఒక నాలెడ్జ్ కానీ ముఖ్యంగా నాకు అందులో నచ్చేది ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉన్నాయి. హెల్ప్ చేసే వాళ్ళందరికీ రాస్తారండి సోషల్ వర్కర్స్ వాళ్ళవంతా చాలా బాగుంటుందండి. ఉన్న పుస్తకాలైనా కూడా మనకి ఎంతో తృప్తినిస్తే నాలెడ్జ్ ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్ మంగా భాస్కర్ గారు. సో ఒక బుక్ అనేది డెఫినెట్లీ చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా. ఒక పుస్తకం మన మైండ్ సెట్ని బట్టి డిఫరెంట్గా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చదివినప్పుడు ఒకలా అర్థమవుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో మళ్ళీ చదవండి ఇంకోలా అర్థమవుతూ ఉంటుంది. సో సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఇస్ అ గుడ్ బుక్ అంటారు కదా. అలాగే మీ ఫేవరెట్ బుక్ ఏంటి అండ్ ఎందుకు ఆ బుక్ మీకు అంత ప్రత్యేకం అనేది మీరు ఇవాళ మన హలో రెయిన్బోకి కాల్ చేసి చెప్పచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0030, 0404

2323-484821 and 0402970-4715. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు.

0: ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:30 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
2: హలో
1: హలో నమస్తే. వాట్స్ యువర్ నేమ్?
2: My name is Bablu.
1: Hi, Bablu.
2: I'm calling from long, after a long letter. So, నాకు బుక్స్ లో నాకు నచ్చింది ఏంటంటే, నాకు నాకు 10th క్లాస్ లో ఇంగ్లీష్ నానిటల్ బుక్ ఉంటుండే, అది ఏది షెర్లాక్ హోమ్స్ అని ఒక మంచి లెసన్ అది ఉంటుండే, హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, తెలుగులో మామూలుగా పంచతన్ ట్రస్ట్ వచ్చి అంటే నీతి కథలతో కూడిన ఒక బుక్ ఉంటుంది. అది అప్పుడు అప్పుడు అప్పుడు టీవీలో కూడా వచ్చింది, ఇప్పటికే వస్తుంది, అప్పుడప్పుడు టీవీలో వచ్చింది పంచతంత్ర గురించి. అది భలే చెప్పేది, అది అందులో అంటే మానవుల మధ్య ఎట్లాంటి వాల్యూస్ ఎట్లా ఉండాలి, హౌ టు డెవలప్ ఎథికల్ వాల్యూస్, అంటే నీతి ఎట్లా వదిలాలి, ఆ బుక్ లో నేర్చుకున్నాయన్నమాట. అవి చదువుతుంటే అంటే అరే హూ సో మనం చూసిన దానికంటే చదివిన కంటే చదివితే కూడా కొన్ని కొన్ని పాయింట్స్ మనకి తెలుస్తాయి, ఎథికల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, హౌ టు పర్సన్ టు పర్సన్ ఎథిక్స్ ఎలా నేర్చుకో అలా అనిపిస్తుంది. దట్ ఈస్ మై బుక్ బుక్స్ అనమాట. అలా
1: సూపర్, చెప్తాను చెప్తాను ఇప్పుడే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బబ్లు. సో దాట్స్ బబ్లు. సో ఇవాళ టాపిక్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్? బబ్లు అడిగినట్టు నా ఫేవరెట్ బుక్ గురించి కూడా చెప్తాను ఇంకొంచెం తర్వాత, ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో మీరు మాకు కాల్ చేయాల్సిన అంటే కాల్ చేయాల్సిన నంబర్స్, మా నంబర్ 0402323 0030 0402323 4821 అండ్ 0402970 4715. సో మరిన్ని కాలర్స్తో మాట్లాడేసేద్దాం, అలాగే నా ఫేవరెట్ బుక్ గురించి కూడా మాట్లాడదాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:36 మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు మలక్పేట.
0: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.
1: ఎస్ మ్యామ్, ఎలా ఉన్నారమ్మా మీరు?
0: గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా
0: బాగున్నామమ్మా.
1: సూపర్ కే ఊపర్ హే అంబి. సో నాకు నచ్చినటువంటి ఈ మధ్య కాలంలో బుక్ నచ్చినటువంటి పుస్తకం ఏంటంటే ఈ హార్ట్ఫుల్నెస్ వే అనేది ఒక బుక్ ఉంది. రాజీవ్జీ కమలేష్ జీ పటేల్ గారు అని చెప్పి గుజరాత్ ఆయన రాశారు. ఆన్ ది మెడిటేషన్ అనమాట. ఇప్పుడు మనకు మా అంత ఏజ్ అయిపోయింది కాబట్టి మాకు యోగా ఉన్ను హాస్యాసను తర్వాత ఈ యోగా చేసుకోవటము మెడిటేషన్ చేసుకోవటం దీంతో సరిపోతుంది మాకు. ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా పెట్టుకొని తలుచుకోలేదు కాబట్టి దాంట్లోనే సో ది హార్ట్ఫుల్నెస్ అనే ఒక బుక్ రాశారు దాజీ కమలేష్ జీ పటేల్ అనే ఆయన. ఆయన మోస్ట్లీ దీని మీద బాగా వర్కౌట్ చేశారు మెడిటేషన్ మీద. అంటే ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఎట్లా టైము ఎక్కడ కూర్చోవటం అవన్నీ దాంట్లో కూడా విశదీకరించి బాగా మంచిగా రాశారు. చాలా మంచి బుక్ అనమాట.
0: సో అది మీ ఫేవరెట్ బుక్
1: మెడిటేషన్ మీద. కంపల్సరీగా ఆ బుక్ చదివితే మనం ఈజీగా మన ఇంట్లో కూర్చొని మన
0: శ్రీనివాసరావు గారు. సో అలాగే మీకు కూడా ఏదో ఒక ఫేవరెట్ బుక్ ఉంటుంది కదా, విచ్ మేక్స్ యూ ఆక్యుపైడ్, విచ్ మేక్స్ యూ నాలెడ్జబుల్, విచ్ యాక్ట్స్ లైక్ అ బెస్ట్ ఫ్రెండ్ టు యూ. ఎస్, మనందరికీ ఒక ప్రత్యేకమైన బుక్ అయితే ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు నేను కూడా నా ఫేవరెట్ బుక్ గురించి చెప్తానన్నాను కదా. నాకు చాలా ఇష్టమైన బుక్ అంటే నా మనసుకి చాలా దగ్గరగా ఉండే పుస్తకం ఏదైనా ఉంది అంటే అది సత్యం శంకర్మంచి గారి అమరావతి కథల పుస్తకం. చిన్న చిన్న స్టోరీస్లో బ్యూటిఫుల్ మెసేజెస్ అండ్ ఎవ్రీ స్టోరీ విల్ మేక్ మీ థింక్ అబౌట్ అ పర్టిక్యులర్ పాయింట్ విచ్ ఇస్ ఎంఫసైజ్డ్. అందుకనే నాకు ఆ పుస్తకం అంటే చాలా ఇష్టం. అలాగే మీకు కూడా ఏదో ఒక పుస్తకం ఉంటుంది విచ్ మేక్స్ యూ థింక్ అబౌట్, విచ్ మేక్స్ యూ హ్యాపీ, విచ్ మేక్స్ యూ నాలెడ్జబుల్ అనుకోవచ్చు, లేకపోతే అసలు ఆ బుక్ మనల్ని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. అలా మీ లైఫ్లో కూడా ఏదైనా పుస్తకం ఉంటే అండ్ అది ఎందుకు మీ ఫేవరెట్ బుక్ అని మీరు మాకు కాల్ చేసి చెప్పచ్చు. యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం, ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:46 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు దినేష్ అండి. అలవాటు నుంచి మాట్లాడుతున్నాను.
0: హలో దినేష్ గారు.
1: నాకు ఫేవరెట్ బుక్ అంటే ఏనుగుడు వీరాస్వామి కాశీయాత్ర అని ఒక బుక్ ఉంది మేడం. ఆయన స్వయంగా రాసుకున్నారు. 19th starting లో, అంటే 1904-5 ఆ మధ్యలో అనుకుంటాను. అప్పట్లో ఏమి సదుపాయాలు లేకుండా 100 మందితో కలిసి డోలీల మీద ప్రయాణం చేశారు మేడం. చెన్నపట్నం అంటే చెన్నై నుండి కాశీకి. అడవుల్లో ఇక్కడంతా హైదరాబాద్ మీద వెళ్లారు. అప్పట్లో పేర్లు ఎలా ఉండేది, ఇక్కడ వాతావరణం ఎలా ఉండేది, ఇక్కడ మనుషులు ఎలా ఉండేవారు, ఫుడ్ ఎలా ఉండేది. ఇప్పుడున్న మన ఏమంటారు ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ బేగంపేట ఇక్కడంతా ఎలా ఉండేది అన్ని చాలా వివరంగా బుక్ లో రాశారు మేడం. అప్పట్లో ఆయన రాశారు, దాన్ని మళ్ళీ తర్జుమా చేసి ఆదినారాయణ రావు ప్రొఫెసర్ ఆయన ఇప్పుడు రీసెంట్ గా మనకర్థమయ్యే రీతిలో రాశారు మేడం. నెక్స్ట్ ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర అంటే గూగుల్లో కొట్టిన వస్తుంది. అది చాలా బాగుంటుంది మేడం. దాని ద్వారానే చాలా మంది మ్యాప్, బ్రిటిష్ వాళ్ళు మ్యాప్ కనుక్కున్నారు మేడం. అంటే ఈ రూట్ లో వెళ్తే షార్ట్ కట్ గా వెళ్ళొచ్చు అనేసి. ఆయన డోలీల మీద అడవుల్లో ప్రయాణం చేశారు మేడం. శ్రీశైలము, తిరుపతి వెళ్ళారు. అప్పట్లో తిరుపతి ఎలా ఉండింది, ఏమి సదుపాయాలు లేనప్పుడు ఎలా ఉండింది, ఎంత అమౌంట్ ఇస్తే పైకి తీసుకెళ్లేవారు డోలీల మీద. అప్పట్లో ఒక 5 మందో 6 మందో చనిపోయారు మేడం ఆ ప్రయాణంలో. అవన్నీ జ్వరం వస్తే ఎలా ట్రీట్మెంట్ చేసేవారు. వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్లారు మేడం ఆయన. ఆయన అప్పట్లో లాయర్ గా పనిచేశారు బ్రిటిష్ సంస్థానంలో చెన్నైపట్నంలో. ఆ బుక్ వెతుక్కు బ్రౌన్, సిపి బ్రౌన్ కి పంపించారు మేడం ఆయన. అప్పట్లో ఆ బ్రౌన్ పబ్లిష్ చేయలేదు. అది ఓల్డ్ లైబ్రరీలో పడిపోయింది చెన్నైలో. తర్వాత ఈ ప్రొఫెసర్ గారు కనుక్కొని దాన్ని యాక్టివ్ గా రీప్లేస్ చేసి పబ్లిష్ చేశారు మేడం. చాలా పబ్లిష్, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు మేడం ఆ బుక్. ఇంటర్నెట్ లో కొట్టిన తెలుస్తుంది. చాలా బాగుంటుంది మేడం. మనకు అర్థమయ్యే రీతిలో మనం ఒక ఒక 100 ఇయర్స్ వెనకాలకి వెళ్ళొచ్చు చదువుకుంటూ. హైదరాబాద్ ఇలా ఉండేదా, బేగంపేట ఏంటి ఇలా ఉండేదా. మొత్తం హైదరాబాద్ లో అన్ని పూల తోటలు మేడం. నమ్ముతారా మేడం ఎవరన్నా? అసలు ఎంట్రన్స్ లో శంషాబాద్ వచ్చేసప్పటికే మనకు వాసనలు వచ్చేవంట మేడం. అంత మూసి నదిలో వైట్ కలర్ వాటర్ వచ్చేవంట మేడం. తాగే వాళ్ళంట మేడం. అసలు ఎంత పోలిక ఉంటుంది కదా మేడం. అలా రియల్ గా చూసి రాసుకున్నారు మేడం. అది
0: సూపర్ అండి. Thank you so much for calling and sharing your experience with the book. So, this is our Hello Rainbow for the day. Oka manchi pustakam, oka manchi mitrudu antaru kada. So, ala mee favorite book and adi enduku anedi vaalli topic andaru chakkaga chepparu. Nenu naa favorite book kuda cheppanu. So, this is all about our Hello Rainbow. Mee kosam ithaka super track vachestundi, aa super song tarvata sarigga 8 gantlaku meeru malli

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్కు 25 రూపాయల వేల మద్దతు ధర కోరారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి కొత్తగూడెంలో కొబ్బరి పోర్టు ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు పీఎంఆర్కేవీపై నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నర్స్పై హత్యాచారం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రాహత్కర్ సుమోటోగా స్పందిస్తూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆధారాలను భద్రపరిచి వారం రోజులుగా వేగవంతమైన దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం తప్పని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ తన వివరణను కేసీ వేణుగోపాల్కు తెలియజేసినట్లు చెప్పారు. తన కుమార్తె సుస్మిత స్వతంత్ర మహిళ అని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలను చేయడం సరికాదని అన్నారు. ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నామని, గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలను చెల్లిస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగ వివాదం నేపథ్యంలో ట్రస్ట్ కొత్తగా సీఈఓ పదవిని ఏర్పాటు చేసింది. ఈ పదవికి విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమిస్తూ శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. జాతీయ భద్రత ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేయలేమని ఆయన చెప్పారు. పౌర విమాన రంగంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేసేందుకు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను కనీస మాన్యువల్ జోక్యంతో పారదర్శకంగా కాలపరిమితిలోగా ఆటోమేటెడ్గా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తెలంగాణలో సెప్టెంబర్ 2 తేదీ నుంచి 8 తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నా ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసుని మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:05. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో

రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాండే గారితో పాటు విద్యార్థుల సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వరరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 040ను జత చేసి 23240852, 23240853 మరియు 29550923. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో సమయం 8:11 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాం అనగానే తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకి సంబంధించిన ఎన్నో టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ ఉంటాం. సో మరి ఇవాళ్టి తెలంగాణ టాపిక్ ఏంటి? మన తెలంగాణ వంటకాలు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేదైతే యమ్మీ యమ్మీ టేస్ట్. కానీ మన అమ్మమ్మలు, నానమ్మలు వంట చేసేటప్పుడు వాళ్ళకి పెద్దగా యూట్యూబ్ రెసిపీస్ లేవు, న్యూట్రిషన్ చార్ట్స్ లేవు, ఫుడ్ సైన్స్ బుక్స్ కూడా లేవు. అయినా వాళ్ళు చేసిన వంటల్లో ఒక అమేజింగ్ సైన్స్ దాగుంది. అందుకే ఈరోజు మన టాపిక్ మన తెలంగాణ వంటకల్లో దాగున్న సైన్స్. సూపర్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. చక్కటి పాటలు వింటూ సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తెలంగాణ ప్రోగ్రామ్. స్టూడియో క్లాక్లో సమయం 8:17 అయితే అయిపోయింది. ఎస్, మన తెలంగాణ వంటకాలకు ఒక్కసారి ఈ వంటకాలను అబ్జర్వ్ చేస్తే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి సంగటి, పచ్చిపులుసు, సర్వపిండి, సక్కినాలు, గారెలు, పప్పుచారు ఇలా చెప్తూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కదా. ఈ అన్ని వెరైటీస్ కేవలం టేస్టీ డిషెసే కాదు, వాటి వెనక క్లైమేట్, అగ్రికల్చర్, న్యూట్రిషన్, ప్రిజర్వేషన్ ఇలా చాలా సైన్సెస్ దాగుంటాయి కదా. సో మన తెలంగాణ వంటకాల వెనకాలన్న సైన్సెస్ గురించి మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో డోంట్ గో అవే, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:24 అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో మన తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ వంటకాలు, దాని వెనక దాగున్న సైన్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. సో మొదటగా జొన్న రొట్టెలు. తెలంగాణలో ఒకప్పుడు జొన్నలు చాలా కామన్, ఎందుకంటే మన ప్రాంతపు క్లైమేట్కి మిల్లెట్స్ చాలా సూటబుల్ అట. తక్కువ నీటితో కూడా పండేవి. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎక్కువసేపు కడుపును నిండుగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అందుకే మన పూర్వీకులు ఇది హెల్దీ ఫుడ్ అని న్యూట్రిషన్ టర్మినాలజీలో చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ డైలీ ఫుడ్లోనే దాన్ని భాగంగా చేసుకున్నారు ఈ జొన్న రొట్టెల్ని. అంటే మన ఆన్సెస్టర్స్ వర్ బేసికలీ ఫాలోయింగ్ ట్రెడిషనల్ న్యూట్రిషన్ సైన్స్ అనే కదా చెప్పాలి. ఇక సజ్జలు రాగుల గురించి మాట్లాడాలి అంటే, ఈరోజు మనం వీటిని మిలెట్స్ అని ఫ్యాన్సీగా పిలుస్తున్నాం. మిలెట్స్ ఆర్ హెల్దీ, మిలెట్స్ ఆర్ సూపర్ ఫుడ్ అని ఇప్పుడు ఎవ్రీవేర్ వీఆర్ రియలైజింగ్. కానీ మన పల్లెల్లో ఇవి కొత్తవి కాదు.

సజ్జ రొట్టెలు, రాగి సంగటి ఇలాంటి ఫుడ్ మన ట్రెడిషనల్ డైట్లో ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇప్పుడు మనం మోడర్న్ హెల్త్ ట్రెండ్గా చూస్తున్నది మన పెద్దలకు ఒక డైలీ లైఫ్ స్టైల్. ఇంత బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ కదా ఇది. మన తెలంగాణ వంటకాల వెనకాలన్న సైన్స్ గురించి ఇంకొన్ని మాట్లాడుకుందాం ఈ చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:31 అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో మన తెలంగాణ ప్రోగ్రాంలో మన తెలంగాణ వంటకాలు, దాని వెనకాలన్న సైన్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో దానిలో భాగంగా మన పచ్చి పులుసు. పచ్చి పులుసు అంటే చాలామందికి ఒక సింపుల్ విలేజ్ ఫుడ్లా అనిపిస్తుంది, కానీ అందులో టామరండ్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, సాల్ట్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కలుస్తాయి. చింతపండు ఎసిడిటీ, ఉల్లిపాయలోని స్వీట్నెస్, మిరపకాయలోని స్పైస్, ఇవన్నీ కలిసి ఒక బ్యాలెన్స్డ్ ఫ్లేవర్ ప్రొఫైల్ ఇస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వేసవిలో వేడి వాతావరణంలో లైట్ ట్యాంగీ ఫుడ్ తినాలనిపిస్తే మన ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్కి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మన పెద్దవాళ్లకు ఫ్లేవర్ ప్రొఫైల్స్ తెలియకపోవచ్చు, కానీ కుకింగ్లో ఆ బ్యాలెన్స్ అప్పటి నుంచే మెయింటైన్ చేశారు అని అంటే ఎంత బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ కదా ఇది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్స్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:44 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మన తెలంగాణ వంటకాలు అండ్ వాటి వెనకాలన్న బ్యూటిఫుల్ సైన్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో దానిలో భాగంగా సక్కినాలు. సక్కినాలంటే తెలంగాణ పండగల వాతావరణం వచ్చేసిందని చెప్పచ్చు, పండగల ఫ్లేవర్ అని చెప్పచ్చు. బియ్యప్పిండి, నువ్వులు, ఇతర పదార్థాలతో తయారు చేసే ఈ ట్రెడిషనల్ స్నాక్లో ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్, సోకింగ్, గ్రైండింగ్, షేపింగ్, ఫ్రైయింగ్, ప్రతి స్టేజ్కి ఒక కుకింగ్ టెక్నిక్ ఉంటుంది. ముఖ్యంగా నువ్వులు వంటి ఇంగ్రీడియంట్స్ ద్వారా ట్రెడిషనల్ డైట్లో సీడ్స్ కూడా భాగమయ్యాయి. అంటే పండుగల స్నాక్స్ అయినా దాని వెనుక మన ఫుడ్ కల్చర్ ఉంది. అసలు మన తెలంగాణ వంటల్లో ఉన్న బిగ్గెస్ట్ సైన్స్ ఏంటి అంటే లోకల్ ఫుడ్ ఫర్ లోకల్ క్లైమేట్. మన దగ్గర పండే గ్రెయిన్స్తో వంటలు, మన ప్రాంతాల్లో దొరికే ఆకుకూరలు, కూరగాయలతో వంటకాలు, సీజన్కి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్, అంటే మన ఆన్సెస్టర్స్కి ఒక బేసిక్ ప్రిన్సిపల్ తెలుసు, నేచర్ ఏది ఇస్తే దాన్ని స్మార్ట్గా యూజ్ చేసుకోవడం. ఈరోజు

రోజు మనం సీజనల్ ఫుడ్, లోకల్ ఫుడ్, సస్టైనబుల్ ఫుడ్ అంటున్నాం. మన పెద్దలు మాత్రం దాన్ని చాలా సింపుల్గా మన ఊర్లో పండింది తినేసాయి అని చెప్పేవాళ్ళు. చివరిగా ఒక చిన్న థాట్, మన ట్రెడిషనల్ ఫుడ్ అంటే పాతకాలం వంటకం కాదండి, అది ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అండ్ మనకి ఒక గొప్ప నిధనే చెప్పుకోవాలి కదా. సో ఇది మన తెలంగాణ ఫుడ్స్ అండ్ వాటి వెనకాలన్న సైన్సెస్. సో మన పాతకాలం వంటకాలు మనకి ఎప్పుడూ మార్గదర్శకాలే. ఏమంటారు మీరు? వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:03 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే సస్టైనబుల్ లైఫ్ స్టైల్. చాలా తరచుగా మనం వినే ఈ పదానికి అసలు అర్థం ఏంటి, అసలు ఫ్యాన్సీగా ఉండేదా లేదా ఇది నిజంగా అంత డెప్త్ ఉన్న ఒక కాన్సెప్టా? జస్ట్ లెట్స్ లిజన్ టు ఇట్ ఫర్ అ వైల్. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ గురించి చాలా సింపుల్గా చెప్పాలంటే, మన అవసరాలను తీర్చుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా ప్రకృతిని కాపాడేలా జీవించడమే సస్టైనబుల్ లైఫ్ స్టైల్. మనకి ఏదైనా కావాలంటే వెంటనే కొనేసుకోవడం, యూజ్ చేసి కంప్లీట్గా యూజ్ చేసినా చేయకపోయినా దాన్ని పడేసేయడం, అలా కాకుండా నాకు నిజంగా ఇది అవసరమా అని ఒక్కసారి ఆలోచించడమే సస్టైనబుల్ లైఫ్ స్టైల్లో మొదటి స్టెప్. ఉదాహరణకు ప్లాస్టిక్ బ్యాగ్స్కి బదులుగా క్లాత్ బ్యాగ్స్ వాడడం, అన్నెసెసరీ లైట్స్ అండ్ ఫ్యాన్స్ని ఆఫ్ చేసేసేయడం, నీటిని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకోవడం, దగ్గర దూరాలకు వీలైతే వాక్ చేయడం లేదా సైక్లింగ్ చేయడం, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న చేంజెసే. వీటన్నిటిలో ఒక కామన్ పాయింట్ మీరు గమనించారా? వేస్టేజ్ను తగ్గించడం లేదా వేస్టేజ్ మీద మీ పర్సెప్షన్ని పెట్టడం అనేది సస్టైనబుల్ లైఫ్ స్టైల్లో మేజర్ స్టెప్. సో వేస్ట్ అవ్వకుండా, ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవ్వకుండా, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా, వాటర్ వేస్ట్ అవ్వకుండా, అలా లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవడమే కదా నెక్స్ట్ జనరేషన్స్కి వాటిని సేవ్.

చేయడం అంటే. సో దాట్ ఈస్ ద సింపుల్ రూల్ ఆఫ్ సస్టైనబుల్ లివింగ్. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ని కంప్లీట్గా మార్చేసుకోవడం కాదు, మన డైలీ హ్యాబిట్స్లో చిన్ని చిన్ని మార్పుల్ని చేసుకోవడం. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ వినేశాక మళ్ళీ మాట్లాడేసుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: స్టూడియో క్లాక్ లో సరిగ్గా 9:11 అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ చిమ్ హైదరాబాద్ షోలో. సో సస్టైనబుల్ లివింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సస్టైనబుల్ లివింగ్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రకృతి నుంచి చాలా తీసుకుంటున్నాం. ఇప్పుడు మన వంతు కొంచెం ప్రకృతికి తిరిగి ఇవ్వాలి కదా. లివ్ వెల్ టుడే బట్ డోంట్ కాంప్రమైజ్ టుమారో, అదే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటే. సో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. బట్ సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పటి వాళ్ళలాగా మన పూర్వీకుల్లాగా వేస్టేజ్ని తగ్గించుకొని జాగ్రత్తగా ఉన్న రిసోర్సెస్ని వాడుకోవడమే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఇన్ అ సింపుల్ సెన్స్ కదా. So on that note, this is your RJ Satya signing off for the day. Stay tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. Meeko some beautiful songs lined up ayunnai and sarigga 9:30 nayarang ventaru. Meeru ventunadi Akashwani Hyderabad FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ಕಲಲು, ಸಾಹಿತ್ಯಂ, ಶಾಸ್ತ್ರವಿಜ್ಞಾನಂ, ಪ್ರಜಾಸೇವ, ಕ್ರೀಡಲು, ಇಲಾ ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు

FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9. FM Rainbow 101.9.

వల్ల మరి మన పోర్లు ఎట్లున్నారా అంటే, స్పేస్ కావాలంటది స్వాతి, స్పైస్ కావాలంటది స్ఫూర్తి, టెన్షన్ పెడుతుంది ప్రీతి, అటెన్షన్ కోరుతుంది కీర్తి, మరి కాఫీలంటూ సెల్ఫీలంటూ బెస్టీలంటూ ట్విస్టులు ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో నిన్ను నేల నాకిచ్చి.

बाबू, ये सर्कस है और ये सर्कस है शोर।